ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తారీఖు గురువారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని వింటారు. ఈరోజు గురువారం. గురువారం భక్తులు పూజించే దైవం సాయిబాబా. ఈరోజు సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న సాయిబాబా ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కుసుమ సౌరభమానయంతే పక్షాన్విధూయ నినదంతి శకుంతలం.

పద్మారావు నగర్లోని సాయిబాబా ఆలయం సిరిడి సాయిబాబా ఆలయాన్ని తలపిస్తుంది. ఎందుకంటే సిరిడి ఆలయాన్ని పోలిన కొన్ని నిర్మాణ లక్షణాలు, సమాధి వేదిక, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు అలాగే ఉంటాయి కాబట్టి ఇక్కడి బాబా మార్బుల్ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయం చక్కగా విశాలంగా ఉంటుంది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బాబా భక్తి సాంప్రదాయంలో గురువారం ముఖ్యమైన రోజు కాబట్టి ప్రతి గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో. బాబా బోధనలో ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప సేవగా భావిస్తారు. కనుక ఈ ఆలయంలో ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది.

సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని బాబా ఆలయంలో భజనలు, హారతి, అలంకరణ, ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతో హాయినిస్తాయి. అంతేకాదు, సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. పద్మారావు నగర్లోని బాబా ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో సాయినాథుడి విగ్రహమే ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సాయి విగ్రహం వృద్ధ రూపంలో కాక నవయవనంగా కనిపిస్తోంది. కోలముఖం, గులాబీ వర్ణ పెదవులు, కాంతులు విరజిమ్మే నేత్రాలు, నల్లటి కనుబొమ్మలు, ఇలా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది సాయి విగ్రహం. పట్టు వస్త్రాలు ధరించి రంగురంగుల పూలమాలలతో విరాజిల్లుతూ అద్భుతంగా ఉంటుంది.

ఈనాటి క్షేత్రదర్శిలో మీరు తెలుసుకుంటున్నారు సికింద్రాబాద్లోని బాబా ఆలయం గురించి. ప్రతి గురువారం సాయికి ఆలయ నిర్వాహకులైన శ్రీ సాయి కుమార్ బాబా స్వయంగా అభిషేక వేడుకని నిర్వహిస్తారు. వివిధ ద్రవ్యాలతో ఫలరసాలు, పవిత్రోదకం, గంధోదకం, హరిద్రోదకం వంటి సమ్మేళనాలతో నేత్రోత్సవంగా ఈ వేడుక పరిడవిల్లుతోంది.

సాయిబాబా ఆలయ విశేషాలు వింటున్నారు క్షేత్రదర్శినిలో. ప్రధాన సాయికి ఆలయ నిర్వాహకులైన శ్రీ సాయికుమార్ బాబా అభిషేకం నిర్వహిస్తే

ప్రధాన సాయి సన్నిధి ఎదుట ప్రత్యేక పీఠం ముందర ఉన్న పంచలోహ సాయిమూర్తికి భక్తులు అభిషేక వేడుక నిర్వహిస్తారు. నాయందు ఎవరి దృష్టి ఉంటుందో వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అన్న బాబా వాక్కుకి తగినట్టుగా బాబా కృపను పొందడానికి అభిషేక వేడుకను చక్కటి మార్గంగా ఇక్కడి భక్తులు భావిస్తారు.

సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని బాబా ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు ఈనాటి క్షేత్రదర్శిలో. ఈ మందిర ఆవరణంలో రావి వేపవృక్ష సముదాయం కింద లక్ష్మీనారాయణుల స్వరూపాలు ఉంటాయి. ఇక్కడే ఉన్న పలు విగ్రహాలను కూడా భక్తులు సందర్శించుకుంటారు. మరోవైపు రాహు కేతు వృక్షాలు నెలకొని ఉంటాయి. ప్రతి అమావాస్య పూర్ణిమ అష్టమికి రాహు కేతు వృక్షాల సమీపంలో రాహు కేతు పూజలు నిర్వహిస్తారు. అలాగే అందంగా అలంకరించిన ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి ధునికి నారికేళాలను సమర్పితం చేస్తారు.

బాబా దర్శనం కోసం వచ్చే భక్తులు కొందరు తమ సమస్యలను చెప్పుకుంటారు, కొందరు తమ కోరికలను బాబా ముందు ఉంచుతారు, మరికొందరు ఏమీ అడగకుండా కాసేపు బాబా సన్నిధిలో కూర్చుంటారు. ఎందుకంటే సాయిని నమ్మేవారికి ఒక నమ్మకం ఉంది, మనం చెప్పకపోయినా మన మనసులోని మాట బాబాకు తెలుసని. ఇవ్వండి పద్మారావు నగర్లోని సాయిబాబా ఆలయ విశేషాలు. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085 2324085 మరొక నెంబర్ 2955093 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: శ్రోతలకు మరొక గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2, 2324085 3, మరొక నంబర్ 2955 0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు.

బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్కరిజితో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా ఒక ప్రత్యేక HPV టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు HPV టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో

0: ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని రెండవ మ్యాచ్ లో భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు కాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం. ఇన్సూరెన్స్ క్లెయిమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాళ్టి కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళే ప్రీమియమ్స్ కడతారు, వాళ్ళే పాలసీ తీసుకుంటారు కాబట్టి, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ మామూలుగా కానీ చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మాక్సిమం ఈ విషయం

0: తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు, అది ఫోర్స్లో ఉందా లేదా.
1: సుజన గారు, మనం గమనిస్తుంటాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
0: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్.
1: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు, ఇది క్లెయిమ్ రావాలి అంటే. ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
0: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ, అంటే 6 నెలలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది, వారి యొక్క వెసులుబాటును బట్టి. కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది, ఇస్తారు. అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వాటికి ఒక 1 నెల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
1: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం కనుక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు. అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో కనుక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంటారు?
0: వీలవుతుంది.
1: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము, 9 సంవత్సరాల వరకు కట్టాడు, అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఒక చివరి సంవత్సరం కట్టలేదు, ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది, అలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు?
0: ఇప్పుడు 2014 తర్వాత ఈ ఐఆర్డీఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
1: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
0: ఉంటుంది.
1: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
0: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. ఆ తప్పనిసరిగా నామినీ వాళ్ళే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు, అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలామంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి లీగల్గా, అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
1: అంటే వాళ్ళు ఫ్యామిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్,
0: సర్టిఫికేట్ తీసుకుని
1: అందరికీ అందులో భాగం రావడం, సమస్యలు ఉంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి
0: చెందుతుంది.
1: మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు.
0: వీల్లేదు.
1: ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
0: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడం ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.

0: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంత కాలం పడుతుందంటారు?
1: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిమ్, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాల లోపల కనుక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం, దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే కనుక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చారు ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చారు, క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమ్మీడియట్గా చేసేస్తారు.
0: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళకి సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా?
1: అందులోనే ఉంటుంది సార్, విట్నెస్ సిగ్నేచర్ అని. దాన్ని సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏజెంట్ మాత్రం, ఏజెంట్ చేస్తాడు, ఎందుకంటే పాలసీ చేసింది అతనే కాబట్టి. మళ్ళీ ఏజెంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పాలసీ హోల్డర్కి మధ్యన ఒక వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇద్దరు ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మ్యాక్సిమం చేస్తాడు.
0: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
1: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే, ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ కనుక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
0: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
1: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే, నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు, ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకొని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా, మ్యాక్సిమం ఎప్పటికీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల్లికి ఉన్న భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి ఇది నాకు సంబంధించిన పాలసీ ఆమెకు పోకుండా ఆపండి అని చెప్పేసి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
0: అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
1: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామినీ ఎవరైతే ఉన్నారో, నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేది ఉంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
0: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
1: ఇన్సూరెన్స్ క్లెయిము ఇదివే ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్, ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
0: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెసల్ ఏదైనా మెకానిజం ఉందంటారా?
1: ఉంది సార్, రిడ్రెసల్ మెకానిజం. ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ కనుక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దాని లోపలనే మేము సో అండ్ సో ఈ ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
0: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
1: ఉంటాయి సార్, ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చేస్తారు.

0: కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
1: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుంది అన్నారు కదండి. అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ని ఐదుగురు పేరిట ఇస్తారా, లేదంటే ఐదుగురిలో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
0: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్, దాని ప్రకారము వాళ్ళు వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళు పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసిస్తే, నోటరీ చేసిస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వలనో నిర్లక్ష్యం వలనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
0: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
1: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాలపరిమితి ఉందా, లిమిటేషన్ ఉందా అండి?
0: ఉందండి, 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్కి క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకుని అది ఒకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్క్రేషియా క్లెయిమ్స్ అని అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
1: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
0: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్నీ తీసుకుని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31 దాటి 2 సెకండ్లు. ఇప్పుడు మీకోసం జనరంజని. మీరెంతో ఇష్టపడే కార్యక్రమం జనరంజని కార్యక్రమంలో మీరు గనుక మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402320852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ముందుగా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ సినిమా నుండి ఎస్ జానకి

పాడిన పాట వింటారు. పింగళి సాహిత్యానికి పెండ్యాల సంగీతం. కోరినవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహనుద్దీన్, ముత్యాలబాబు, ప్రీతి, సురేష్. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. తరువాతి పాట జయగంటలు. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు పద్మారావు నగర్ నుండి శేషు విజయ రాజు రియాజ్, హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి ఉజ్వల శ్రీనివాస్, ప్రణవ్ వెంకట్, స్వరూప్, లక్కీ మిక్కీ, అన్వేషిక్ మరియు వారి స్నేహితులు.

0: ఎల్బీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324052 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తరువాతి పాట రాము చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన పాట. దాశరథి సాహిత్యానికి ఆర్ గోవర్ధనం సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ, హైదరాబాద్ నుంచి వీరు కోరుతున్నారు. అలాగే రామకృష్ణారెడ్డి, ఆర్యన్, శిల్ప, హరీష్, మునిరత్నమ్మ కర్ణాటక రాష్ట్రం నుండి, మోత శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాతి పాట అనార్కలి చిత్రం నుంచి ఘంటసాల జిక్కి పాడిన పాట. సీనియర్ సముద్రాల సాహిత్యానికి పి ఆదినారాయణరావు సంగీతం అందించారు. కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వుత్, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరి కోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జనరంజనిలో తర్వాతి పాట సీతామాలక్ష్మి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. దేవులపల్లి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డినగర్ నుండి మౌనిక బాలు, వినయ్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత, మిర్యాల తిరుమలయ్య, ఆండాళ్లు ఆదిత్య, శృతి. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు ముత్యాల ముగ్గు చిత్రం నుంచి వి రామకృష్ణ ఆల్పించిన పాట వింటారు. ఆరుద్ర సాహిత్యానికి కెవి మాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు ఎలగందుల రమేష్, వకుళాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి అల్కాపురి కొత్తపేట నుండి, అలాగే చిలక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, శాంత, అబ్బి, ఆసిన్, వైష్ణవి, నితిన్ ఈ పాట కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324028 నెంబర్కి పాటతో పాటు మీ పేరుని జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో STD కోడ్ 0400 జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబర్ 2955059233 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలను

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 0402324058 నంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాము. తరువాతి పాట ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి ఘంటసాల జానకి పాడిన పాట. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం. మరి కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దూర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘవి.

శ్రీనివాస్ విభు పుట్టపాత నుండి, భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ భూదాన్ పోచంపల్లి నుండి, ఎలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే విద్యార్థి

0: సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252, 2324085353, 2955092 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30. మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, రాజు, అనసూయ, ముషీరాబాద్, హైదరాబాద్ నుండి. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324208 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరును జత చేర్చి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపిస్తే మేము మీరు అడిగిన పాటను వినిపిస్తాం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తరువాతి పాట శివరంజని చిత్రం నుంచి. ఈరోజు రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా శివరంజని చిత్రం నుంచి నవమి నాటి వెన్నెలనివ్వు అనే పాటను వినిపించమంటున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరి కోసం ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. సమయం 8:41. తరువాతి పాట అందల రాముడు చిత్రం నుంచి రాజేష్ శ్రేయా ఘోషల్ కోరస్ పాడిన పాట. ఈఎస్ మూర్తి సాహిత్యం అందించారు. మరి ఈ పాటని కోరిన శ్రోతలు గట్కేసర్ మండల్ అన్నోజిగూడ నుండి భీమగాని రాజు, రేణుక, రోహిత్, హరిణి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, మేదిపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, కార్తీక్, దీపిక, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 295505

0: 9923 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట నేనున్నాను చిత్రం నుంచి చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు ప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రాజా, రాణి. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని కార్యక్రమంలో చివరిగా స్వయం కృషి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిషా, గోపాలరావు మరియు వారి కుటుంబ సభ్యులు చీర్యాల విలేజ్ కీసర్ మండల్ నుండి, పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్ లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాలో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఇప్పుడు మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీకోసం వచ్చేస్తోంది భీష్మా చిత్రం నుంచి ధనుంజయ్ అమలా చేబూలు పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. అయితే ఈరోజు మీరు వినబోతున్నారు 2020 సంవత్సరం నుండి 2025 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చిన సినిమా పాటలు. మీరు గనక ఆ ఇయర్లో వచ్చిన సినిమా పాటలు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట 18 Pages చిత్రం నుంచి పృథ్వీ సితార పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, వీరి కోసం ఈ పాట.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మధ్యాహ్నం ఈ రోజు 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లో ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. గమనిక విన్నారు.
4: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను

0: నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఈరోజు మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020 నుండి 2025 వరకు విడుదలైన చిత్రాల్లోని పాటలు. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది వాల్తేర్ వీరయ్య చిత్రం నుంచి మీకా సింగ్ గీతా మాధురి పాడిన పాట. రామజోగే శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు మాధవి, ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాంజ్, వీరికోసం ఈ పాట.

0: కొనకు పుట్టేస్తాండి.
1: యు ఆర్ రైట్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి, వివిధ భారతి. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. సమయం 10:20. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు పుష్ప 2 మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట వచ్చేస్తుంది. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు మహేష్ చగానంపల్లి నుండి, వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం మురహరి, యశోద, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్సీగుట్ట సికింద్రాబాద్ నుంచి.

ఎస్ మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి రమణగుగ్ల మధుప్రియ పాడిన పాట. భాస్కర్ భట్లర్ రవికుమార్, సాహిత్యానికి బీమ్స్ సిసిరేలియో సంగీతం. కోరిన శ్రోతలు మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, ఎం వెంకటేష్ నందిపేట నుండి, జీడిమెట్ల నుండి కరీముల్లా నస్రీన్ రుబీనా, మాదాసు సత్యనారాయణ కవిత, వీరికోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతీయ కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085239 2955592 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: నిలయంలో సమయం 10:31 దాటి 8 సెకండ్లు. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు ఈరోజు వింటున్నారు 2020 నుండి 2025 వరకు వచ్చినటువంటి చిత్రాల్లోని పాటలు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 04023204852 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది RRR చిత్రం నుంచి ప్రకృతి రెడ్డి పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఇబ్రహీంపట్నం ఆదిబెట్ల నుండి కరాడి గోపి, కిషన్, ఉమావతి, భూదాన్ పోచంపల్లి, ఎల్గందెల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను వీరికోసం ఈ పాట.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీ పళ్ళెం పాడిన పాట. సురేందర్ సాహిత్యానికి సురేష్ బొబ్బిలి సంగీతం. కోరిన శ్రోతలు సిద్ధులు శారద, పూజా మనోజ్, రాజయ్య అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయగుణ. నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరి, శ్రీహరి, అజయ్ వీరందరి కోసం ఈ పాట.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పలే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలా తుడిపేయాలా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కడుపులో వంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085239 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం నుండి సిద్ శ్రీరామ్, సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. కోరిన శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్, సత్యమా, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్. చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా నుండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీరు గనక మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే ఎవర్ గ్రీన్ హిట్స్ లో 04023240852 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటను మేము వినిపిస్తాం. ఇప్పుడు మీకోసం వస్తుంది బేబీ చిత్రం నుంచి శ్రీరామచంద్ర ఆలపించిన.

పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి విజయ్ సంగీతం అందించారు. మరి కోరిన శ్రోతలు అవనిజ అండ్ ప్రధాయిని ఫ్రమ్ జేబీఎస్ సికింద్రాబాద్, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి, సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ లక్కీబాబు, అవియా నవీన్ కుమార్, అశోక్ బ్లెస్సీ వీరి కోసం ఈ పాట.

0: శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.
2: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో 100 కోట్ల కుంభకోణం అనే పేరుతో ప్రచారమవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఖండించింది. వాస్తవానికి 78 ఇన్వాయిస్లకు సంబంధించి 6.92 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాలు గుర్తించామని, ఈ మొత్తం పూర్తిగా వసూలైందని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖాళీ స్థలాలకు మరోసారి రికార్డు ధరలు పలికాయి. కేబీహెచ్పీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 1 చదరపు గజం భూమి 2,70,000 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. భూగర్భ గనులకు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్వే విధానాన్ని హైదరాబాద్ సీపీ విసి సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న పరిశీలించారు. ఆగస్టు 18 ప్రారంభమైన ఈ విధానం 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో పర్యటించారు. హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన తారక రామారావు తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో. సమయం 11:05 దాటి 12 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. తనువుకు తుళ్ళింత, మనసుకు పులకింత ఆయన పాటలు. ప్రేమకు పలుకరింత, ప్రణయానికి వెన్నెల చెంత ఆ కలం కురిపించిన కమ్మని గీతాలు. కవించే వయసుకు కావ్యసుమాల మకరందానందం ఆయన భావ సౌందర్యం. అరవిప్పిన ప్రేమ పూదొడలు, పడవ ప్రయాణ అనుభూతి ఆ మనసు కవి సాహిత్యం. అందరూ రాసినట్టుగా ఆయన మాటలను కలంతో కాకుండా మనసుతో రాస్తారు. మనసు లోతుల్లో అంతరంగాన్ని అన్వేషించి భావోద్వేగాలను వెలికితీసి అక్షరమాలగా అల్లి పాటగా పేర్చి రసడోలికల్లో ముంచేసి ఆనంద పరవశులు చేస్తారు. మరి అంతలా పాటలతోనే కాకుండా సంభాషణలతోనూ తెలుగు తెరపై వేదాలుగా భాసిల్లిన ఆ సినీ గేయ రచయిత గురించి ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గుర్తు చేస్తూ ఆ కలము నుండి కురిసిన నవరసాల ఊటల జలపాతాలను ఆస్వాదిద్దాం.

పదాల పొందికలో పరవశం, వాక్యాల వరుసలో సరసం, చరణాల సొరగులో జీవిత సారాన్ని చెప్పే వేదాంత కవి. సందర్భం ఏదైనా సరే, సన్నివేశం ఎలాంటిదైనా సరే, ఆ కలం కదిలితే చాలు, హృదయాలు ద్రవించి ఉద్వేగపు ఊటలు ఊరి జన హృదయాల తంత్రులను ఆర్ద్రంగా తట్టి అంచనాలకు అందని అనుభూతులను అనుభూతుల తీరాలకు తీసుకుని వెళతాయి ఆయన హృద్యమైన పాటలు. మనసు కవిగా, మనసున్న కవిగా, మనుషుల మనసులను చెలింపజేసే కవిగా చరిత్ర సృష్టించారు ఆయనే ఆచార్యాత్రేయ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటిసిని గేయ రచయిత ఆత్రేయగారి జీవిత విశేషాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పాటల్లో ఉన్న మాధుర్యం, ఆయన యొక్క పాటల విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి. మనం కొన్ని రకాల యాంగిల్స్ మనం తీసుకుంటున్నాం, మంచి మంచి పాటలు వింటున్నాం. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టు విప్పుతాయి. ఆయన రాసిన పాటలైనా మాటలైనా జీవితాన్ని కాచి వడబోసిన నగ్న సత్యాలు సినిమాలలో పాటల రూపంలో సంభాషణతోనూ హృదయాలను కదిలించారు. వాస్తవికంగా సన్నివేశాలకు అంతే స్థాయిలో కరుణామృత రసాలతో పాటు అన్ని రసాలను తో కలిపి పాటలు రాయటం ఆత్రేయకే చెల్లింది. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన కరుణరసము గల శృంగార భావములు గల అర్థాలున్నాయి. అలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ రాయటంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా అని సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరు ఆయనకు.

సందిగ్ధంతో మనసు అల్లకల్లోలం అవుతున్నప్పుడు సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలతో అనంత భావం బోధపడేలా పాటలు రాయటం, అందులోనూ మనసుకు సంబంధించిన సినీ గేయాల విషయానికి వస్తే ఆత్రేయ గారు రాసినన్ని పాటలు ఏ కవి రాయలేదంటే నమ్మలేని నిజం.

నిజానికి మనిషి చుట్టే అన్నీ తిరుగుతాయి. ఆ మనిషికి, మనిషి ప్రవర్తనకు మనసే ప్రధాన కారణం. కాబట్టి ఆ మనసు ఎన్నో రకాలుగా శిల్పం మాదిరిగా మలిచి కళాన్ని కదిలించి అక్షరాలకు జీవం పోశారు అద్భుతమైన పాటల రూపంలో

0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గీయ రచయిత ఆచార్య ఆత్రేయ కలం నుంచి చాలువారిన కమ్మటి గీతాలు, ఆయన ఫిలాసఫీ, తర్వాత ఆయన పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి సినిమాలలో కొన్ని కొన్ని సన్నివేశాలలో మాటలకందని భావాలను వ్యక్తం చేయాలంటే ఒక్క పాట ద్వారానే సాధ్యపడుతుంది. మనసు గతి ఇంతే అంటూ జీవిత సత్యం చెప్పారు. నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది అంటూ లోకం తీరు చెప్పారు. నువ్విక్కడ నేనక్కడ అంటూ ప్రేమలో విరహాన్ని చాటి చెప్పారు. ఇలా ఎన్నో కన్నీరైన గుండెల్లో పన్నీరవుదామన్నావు అంటూ ప్రేమ ఊసులను విషాద గీతంతో వినిపించారు ఆత్రేయ. ఇలా తనకు పోటీగా సినిమా ప్రపంచంలో ఎంతమంది కవులు వచ్చినప్పటికీ తన స్థానం మాత్రం పదిలం. ఈ పాట రాయాలంటే ఖచ్చితంగా ఆచార్య ఆత్రేయ గారే రాయాలి. ఆయన కోసం రోజుల తరబడి, నెలల తరబడి కూడా

వేచి చూసిన సందర్భాలున్నాయి సినీ మేకర్స్. అంటే ఆయన పాట యొక్క డెప్త్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన శైలి డిఫరెంట్. ఎంతమంది కవులు వచ్చినా కూడా ఆయన పాటకు ఉన్నటువంటి స్థానం చెక్కు చెదరలేదు. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పాటకు పట్టంగట్టారు. అంతలా ఆయన పాట నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రేక్షకులను మనసుల్లో కదిలించేంతగా ఆ బ్రెయిన్లో ఆ మనసులో నాటుకుపోయాయన్నమాట ఆ పాటలు. తరం ఏదైనప్పటికీ ఈ తరం వాళ్ళు కూడా ఆయన పాటలు వింటే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు, ఒక సందేశాన్ని గమనిస్తారు. తర్వాత ప్రేమలో జీవిత ప్రయాణంలో ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని అధిగమించాలి, తర్వాత మనుషుల మధ్య కుటుంబాల మధ్య ఆ భావోద్వేగాలు ఆ ప్రేమానురాగాలు ఎలా ఉండాలో కూడా ఆయన పాటలో చూపించారు. అంత అద్భుతమైనటువంటి కవి ఆచార్య ఆత్రేయ.

0: ఆత్రేయ గారి కాలంలో ఎంతోమంది దర్శకులున్నా సరే, ఎంతోమంది సంగీత దర్శకులైనా సరే, వారి వారి సినిమాలలో సన్నివేశం పండాలంటే ఆత్రేయ కలం ఉండాలని ఫీల్ అయ్యేవారు. అందుకే ఆయన కాస్త లేట్ చేసినా వీలు పడదు రాయను పొమ్మన్నా కూడా హృదయపూర్వకంగానే ఆహ్వానించేవారు ఆ రోజుల్లో. కారణం, ఆయన పాటైనా మాటైనా సినిమాల్లో ఉంటే అవి జనరంజకమై ప్రేక్షక నాడుల్లోకి ఎక్కి మెస్మరై చేశాయి కాబట్టి.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

ఆత్రేయ గారు ఎక్కువగా పనిచేసిన దర్శకులు కేసర్ ప్రకాశ్రావు, ఆదుర్తి సుబ్బారావు. దాదాపు వీరు తీసిన సినిమాలు దాదాపు ఆత్రేయ గారే. మంచి సంభాషణతో పాటు ఆనిముత్యం లాంటి పాటలు రాశారు. అలా తన సినీ కెరీర్లో 1400కు పైగా అజరామర సినీ గీతాలను రాశారు. అందులో 100కి పైగా మనసుపై రాసిన గీతాలే ఉండటం ఏ కవికి సాధ్యపడనే విశేషమన్నమాట.

స్వతహాగా ఆత్రేయ గారు ప్రేమ పిపాసి, అలాగే వీణ పాటలంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. వీణ పాటలు ఆయన రాసినంత అందంగా ఎవరూ రాయలేదు. కారణం, అందులో తన బాల్యంలో ఒక ప్రేమ కథ సారముంది. అంతేకాకుండా దర్శకులు చెప్పిన సందర్భం బట్టి, రాసిన సన్నివేశం బట్టి, వారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ పాటలు రాసినవి ఉంటాయి. అలా వీణ పాటలు కూడా ఎంతో అద్భుతంగా రాసినటువంటి సందర్భాలు ఆ పాటలని కూడా వీణుల విందును అందించాయి. మరి అందరి హృదయాలను మీటాయి కూడా. హృదయాంతరాల్లో పొంగిపొరిన ప్రేమ సాగర మదనం చేసి ఆయన కళాన్ని కదిలించి మనుషులను కదిలిస్తారు ఆత్రేయ. అది ప్రేమరసమైన, కరుణరసమైన, శృంగారమైన, హాస్యమైన, అల్లరి పాటైనా, ఇంకా ఆట పట్టించే పాటైనా, పాట ఏదైనా సరే, రసం ఏదైనా సరే, ఆయన కలం నుంచి వచ్చినటువంటి ప్రతి పాట జనరంజకమై ప్రభంజనమై సాగింది. అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మనం ఒక్కొక్క పాటకు విశ్లేషణ తీసుకుంటే ఒక ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి ఒక పీరియడ్కి సంబంధించినటువంటి పాటలు మనం ప్లే చేస్తున్నాము. తర్వాత ఇంకా ఎన్నో ఆణిముత్యం లాంటి పాటలు మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము. ఆయన మీద ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా విన్న ప్రతిసారి మనలో ఒక కొత్త కదలిక మొదలవుతుంది. అది ఆయన స్పెషాలిటీ.

ఆత్రేయ గారు గొప్ప వేదాంతి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాటలైనా సంభాషణలైనా రాస్తారు. వేదాంతం వైరాగ్యం వంటబట్టించుకుంటే చాలా ప్రమాదం. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అవి మనిషిలోని కార్యదీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ గారే స్వయంగా చెప్పేవారు. సినీ నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెట్టిన ఆ తర్వాత ఆయన ద్వారా వచ్చిన విజయాన్ని చూసి గర్వపడేవారు అందరూ కూడా. అంతలా ఆయన మనసు కలం గుండెలను మీటింది, సప్త సరాగాలను పలికించింది, జీవన సాఫల్యాన్ని అందించింది. ఆయన పాట ఎప్పటికీ 16 ప్రాయంగా సజీవంగా ఉంటుంది.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తునే కార్యక్రమం. మీకందరికి నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తునే కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయ నైదిల్లీ

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 29 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్

అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082, మరొక నెంబర్ 2324083, ఇంకో నెంబర్ 2955052 నెంబర్లకు కాల్ చేసి కడుపులో యాసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ గారితో నేరుగా మాట్లాడడానికి మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రముఖ రచయిత్రి జయంతి సందర్భంగా, సారీ, పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క రచనలు, వారి యొక్క జీవిత సక్సెస్ స్టోరీ గురించి మరి దాన్ని, వారి యొక్క కృషిని మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిగా తీసుకుందాం.

హుల్లాబాలు ఇండిగువా ఆర్చర్డ్ అనే తన తొలి నవలతోనే రచయితగా మేరు శిఖరంగా ఎదిగారు. సల్మాన్ రజడీతోనే ప్రశంసలు పొందిన భారతీయ రచయిత్రి. బెట్టి ట్రాస్క్ అవార్డు పొందిన మహిళా అక్షరయోధురాలు. 2006 మ్యాన్ బుకర్ ప్రైజ్ అందుకున్న మహిళా ఉత్తుంగ తరంగం అన్నమాట. 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డు గెలుచుకున్న భారతదేశ సాహిత్య కుసుమం ఆమె. ఆమె ఎవరు, ఏంటి, ఆమె సాధించిన విజయాలేంటి తెలుసుకుందాం. అరే, ఆమె పుట్టినరోజు ఈరోజు అనమాట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ రచయిత సాధించినటువంటి విజయాలను, ఆమె పట్టుదల, ఆమె కృషిని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అనే కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నం చేయండి. 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. కిరణ్ దేశాయ్ భారతీయ రచయిత్రి, బాల్యం నుంచి సృజనాత్మక రచనల వైపు దృష్టి పెట్టి తన తొలి నవలతోనే ప్రపంచ రచయిత మేధావులచే ప్రశంసలు పొందిన రచయిత్రి అన్నమాట. 14 ఏళ్ల వరకు ఢిల్లీలోనే చదివి ఆ తర్వాత ఇంగ్లాండ్లో 1 సంవత్సరం పాటు అక్కడ చదివి ఆ తర్వాత యుఎస్లో స్థిరపడ్డారన్నమాట. మరి ఒక సాహితీ కెరటం ఆమె. తన మొదటి నవల హుల్లాబాలు ఇన్ ది గోవా ఆర్చర్డ్, ఆ నవలను చదివి బుకర్ ప్రైజ్ విన్నర్ ది గ్రేట్ లెజెండరీ రచయిత్రి సల్మాన్ రషిడిచే ప్రశంసలు పొందిన ఘనాపాటి ఆమె. ఆమె గురించి మరిన్ని వివరాలు చెబుతా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి కార్యక్రమంలో. మరి అంతకుముందుకు మీరు బాహుబలి సినిమా నుంచి కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు, అలాగే హరిచరణ్ పాడిన పాట కూడా విన్నారు. మరి ముకుంద సినిమా నుంచి, ఇప్పుడు శివం సినిమా నుంచి యాజిన్ నిజర్ సమీరా పాడిన పాట వచ్చేస్తుంది, ఆల్ టైమ్ హిట్స్ ఇవన్నీ కూడా.

రచనల పట్ల అంకితభావం ఎలా అద్దం పట్టిందో తన నవలల లిస్టుతోనే తెలిసిపోతుంది. 35 సంవత్సరాలలోపు కామన్వెల్త్ దేశాల పౌరులు రచించినటువంటి ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ ట్రాస్క్ అవార్డు అందుకున్నారంటే ఆమె కలం పదును ఏపాటితో అర్థం చేసుకోవచ్చనమాట. అంతేకాదు, ఆమె రచించిన 1, 2, 3 ఈ 3 నవలలతోనే మరి బుక్కర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్లో చేరిపోయారంటే మరి ఎంత ప్రతిభ, ఎంత అసాధారణ ప్రతిభ ఆమెలో దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఈరోజు చైతన్య స్ఫూర్తులు ఆమె రచన స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి అంటే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనం కసీ పట్టుదలతో కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజానికి ఏంటంటే ఒక పెద్ద సాహితీ రంగంలో రచనల్లో నవలల్లో ఇచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ది గ్రేట్ బుక్కర్ ప్రైజ్ అనమాట. దానికోసం ప్రతి ఒక్కరు ఎన్ని రచనలు చేసినా ఆ అవార్డు సాధించాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా ఎన్నో రచనలు చేస్తే కానీ ఆ షార్ట్ లిస్టులోకి వెళ్ళం. అలాంటిది 1, 2, 3 నవలలతోనే వెళ్ళారంటే ఇంకా అర్థం చేసుకోండి తన ప్రతిభ, తన లోపల తన యొక్క మేధా సంపద ఎలాంటిదో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ చేసుకోలేని వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే చాలా చాలా బాగుంటుంది. రంగం ఏదైనా సరే మన యొక్క పట్టుదల, మన యొక్క సంకల్పం గట్టిదై ఉండాలి, కార్యదీక్ష గట్టిదై ఉండాలి, ఆ వైపు ఆచరణ పెట్టాలి, ఆ సాధన చేయాలి, విజయం సాధించాలి అనేది చైతన్య స్ఫూర్తి మనకు ప్రతిరోజు తట్టి లేపుతుందన్నమాట. మీరు వింటున్న పాట కంచె సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఆలపించింది.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు భారతదేశ రచయిత్రి కిరణ్ దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చైత్రయాత్ర గురించి మనం విన్నాం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలు సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.
1: భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలనా ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్

0: 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium strategic dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium Rakshana Mantri Theo Fraken maatladutu, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం

0: చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning 2:55 a.m. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 17 సెకండ్లు. ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనెట్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో STD కోడ్ 0400 యాడ్ చేసి 2324085

0: 2, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: గంటలే విల్లాలి వీరనే వీరమణి గంటలే.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఇరుముడి సినిమా కోసం డప్పు శ్రీను పాడింది. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: జననాయకుడు సినిమా కోసం శ్రీకృష్ణ విశాల్ మిశ్రా పాడిన పాట విన్నారు. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం ఈ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులు, మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు

ఎస్టీడీ కోడ్ 0400 యాడ్ చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి కడుపులో యాసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు వీటి గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం కోసం మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఎరప్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్.

తెలుసు కదా సినిమా కోసం కార్తీక్ అద్విత వజ్జాల పాడిన పాట విన్నారు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము రాబిన్ హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ విద్య పాడిన పాట.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 నెంబర్, మరొక నెంబర్ 2324085239 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అండ్ కార్యక్రమం కోసం ట్యూన్ చేసుకోండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1:10 వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ సైదాబాద్ ఐఎస్ సదన్ చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంతెన ప్రారంభోత్సవం అనంతరం చెంచల్గూడ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కుట్టుమిషన్ల పథకం, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు. కుట్టుమిషన్ల కోసం ఇప్పటివరకు 1,80,170 దరఖాస్తులు అందగా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. 327 బీసీ గురుకుల పాఠశాలల్లో 22కు మాత్రమే సొంత భవనాలున్న నేపథ్యంలో మిగిలిన వాటికి స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు వెల్లడించారు. కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేతతో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్యత కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ పర్యాటక రంగాభివృద్దికి మరింత ఊతమిస్తుందని మంత్రి అన్నారు. రాష్టంలోని చారిత్రక పురావస్తు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య గుర్తింపు వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరగడంతో పాటు తెలంగాణ వారసత్వ వైభవాన్ని దేశ విదేశీ పర్యాటకులకు మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సిబ్బంది సంతోషం పంచుకున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రంగారెడ్డి జిల్లాలో 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అదేవిధంగా తుర్కకాషా పునరావాసం పథకం కింద 13 మంది తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు 60,000 రూపాయల విలువైనటువంటి జనరేటర్లు, టూల్ కిట్స్ అందజేశారు. హైదరాబాద్లో అత్యాచారము, హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్టు తెలిపారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని, కుటుంబ సభ్యులు కోరగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు ఆర్ఎండ్బి రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతిపాదించిన నూతన రోడ్లకు నిధుల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలోని పెండింగ్ కల్వర్టుల నిర్మాణం, మిటపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే కరీంనగర్ ఎల్కతుర్తి ఎల్కతుర్తి హనుమకొండ రహదారి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతూభాయ్ కోట్లాది రూపాయలు సమకూర్చుకుని ఆ సొమ్మును హవాలా మార్గంలో మళ్లించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయోధ్య ఆలయ నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మెరుగైన పరిపాలనా సామర్థ్యాన్ని తీసుకురాగల నిర్ణయంగా పేర్కొంటూ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. హిందువుల మతపరమైన మనోభావాలను పదే పదే విస్మరించిన పార్టీలు ఇప్పుడు అయోధ్య ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ సైనికాధికారి నియామకాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను సీఎంఓ ఎస్టీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: ఫ్యూచర్లో ఇది అద్భుతమైనటువంటి కళాఖండంగా దివ్యక్షేత్రంగా వెలగనుంది. ఇంకో పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిలెట్టే అవకాశం ఉంది. రోజుకు 2,000 మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, అక్కడ సేదిస్తున్నారు వేములవాడ వాసులు, చుట్టుపక్కల వాసులు. రానున్న కాలంలో 1,000,000 మంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతని, ఆనందాన్ని, కుటుంబంతో సంతోషాన్ని పంచుకునేటువంటి కేంద్రంగా ఇది బాసిలనుంది.
0: రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మీ అభిమాన కార్యక్రమం షో టైం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా తెలిపోదాం కార్యక్రమం వింటూ. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తెంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082, ఇంకో నెంబర్ 2324083, మరొక నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు ఎంతో ఆతృతగా ఈరోజు కార్యక్రమాని కోసం, అంటే ఈ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం కోసం అభిమాన శ్రోతలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో కూడా ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా చకచక సమాధానం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని, సరికొత్త జోష్ని శ్రోతలకు అందిస్తున్నారనమాట. సో వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది, ప్రశ్నకు సమాధానం వెంటనే పంపండి. పాట అయిపోయేలోపు సమాధానం, మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, షో బాగుంది, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని ఇలాంటి ఏ డైలాగులు కూడా పోస్ట్ చేయకండి దయచేసి, ఎందుకంటే షో కంటిన్యూ అవ్వాలి. అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. షోలో చాలామంది శ్రోతలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, వారి యొక్క ఆన్సర్లను చెప్పే ప్రయత్నం చేస్తారు. అందరికంటే మేము ముందు చెప్పాలి అని చెప్పేసి ఆ ఉత్సాహాన్ని చూపుతుంటారు. దానికి నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రశ్న వచ్చేస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి. వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. కార్యక్రమంలో మీరు వింటున్న పాట తొలి ముద్దు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఓల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు, కొత్త శ్రోతలు కూడా జాయిన్ అయ్యారు. మరి వారందరూ కూడా కొంతమంది అయితే వెంటనే ఆన్సర్ చేశారు, కానీ వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోతల పేర్లు నిజానికి ముందుగా చదవాలి, ఎందుకంటే స్క్రోలింగ్లో ఆ సిస్టంలో అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అయినా సరే ఆ శ్రోత ముందుగా మనకు వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోత, వీరు సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి సరైన సమాధానం వెంటనే పంపించారనమాట. అలాగే ఎన్ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ఆడెపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. తర్వాత పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. ఇంకా చాలామంది ఆన్సర్ చేశారు, వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు ఆర్మూర్ నుంచి మేడిగా శిరీష, డీవీస్ సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి శిల్ప, పోతుల లక్ష్మణ్ ముసాయిపేట నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు దొర్నాల బాలరాజ్ హైదరాబాద్ వనశిల్పం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరీశ్వర జానకి వారి కుటుంబ సభ్యులు, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుండి, వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుంచి. మీరు పేరు ఆన్సర్ ముందు తర్వాత మీ పేరు తర్వాత మీ ఊరు పేరు రాస్తే చాలా సులభంగా ఉంటుంది. దోమకొండ విజయ్ కుమార్ వీరు హనుమాన్ టెక్డి నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నర్సంపేట బాలకృష్ణ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేశం సుగుణ, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, నందమూరి వీరు వేరేది ఏమి టైప్ చేయకూడదు, పోలేయ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, ముంబై జైనుద్దీన్ ఉమ్మడి నుండి, శ్రీరామ్ నరేందర్ వీరు నిజామాబాద్ జిల్లా నుండి కూడా న్యామనంది గ్రామం నుంచి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, రంగారెడ్డి జిల్లా ఎక్కలవెనుక నుంచి విజిలి వెంకటేష్ శ్యామల, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఇలంతకుండా మండలం నందమ వీరు గంగు మహేందర్ నాగలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజాంపేట్ గణేష్ వేదపతి వీరు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజేందర్ జక్రంపల్లి అరుణ వీరు ఆర్మూర్ నుంచి, ప్రేమనాథ్ కళావతి కనకారావు పెడన నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, జనగామ చంద్రశేఖర్ నిజామాబాద్ నుండి, బుధన్ పోచంపల్లి నుంచి బాల మాధవి ఆంజనేయులు, డోంకేశ్వర్ విలేజ్ నుంచి కూడా వీరు మాదబోయి సత్యనారాయణ, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత పాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా, బాలకృష్ణ సంధ్య దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, శ్రీదేవి అండ్ ప్రసాద్ స్వాతి నల్గొండ నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, పూదన్ పొచ్చపల్లి జలగందల మార్కండేయులు లక్ష్మీ దివ్యాచి శ్రీను, ఆడెపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి. సో వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం నందమూరి బాలకృష్ణ ఇది అనమాట. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా నటించారు? ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా తొలిసారిగా నటించారు? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్నాం. సమాధానం ముందు మీ పేరు తర్వాత మీ ఊరు పేరు ఇలా టైప్ చేయండి. అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట నాని సినిమా కోసం హరిహరన్ హరిని పాడింది.

చూడని కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో శోభన్ బాబు ఎవరి దర్శకత్వంలో కృష్ణుడిగా నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే రెస్పాండ్ అయినటువంటి శ్రోత జయలక్ష్మి ఖైరతాబాద్ గారు, వీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్గా ఆన్సర్ చెప్పారు, వీరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే వెంటనే మరొక శ్రోత సమాధానం చేశారు, శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత గారు. అలాగే రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదువుతాను. బాలకృష్ణ నర్సంపేట, దూర్నాల బాలరాజ హైదరాబాద్ వనసలిపూర్ నుంచి, మరొక శ్రోత, చాలామంది శ్రోతలు ఉన్నారు. మీరు మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే, ఇంకా వేరేది ఏది టైప్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు శ్రోత ప్రసాదరావు జేవీవి, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, అప్పలరాజు పెడ నుంచి పోలపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి నాగనాథ్ గుప్త, నిజామాబాద్ జిల్లా నుండి గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి నాగలక్ష్మి, ఇల్లంతకుండ మండలం నుంచి గంగ మహేందర్తో పాటు కాకతీయ 5 నుండి వీరు ఆన్సర్ చేశారు. వారి పేరు చెప్పలేదు, అయితే వీరి పేరు శంకర్, నిజాం వరంగల్ పాషా వీరు. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి. దస్తగిరి సందీప్ రుద్దుటూరు కడప జిల్లా నుంచి ఆంజనేయులు మాధవి, బుధన్ పోచంపల్లి నుండి. మాడబోయిన సత్యనారాయణ, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, ఓంకార్, లక్ష్మీ నరసింహ. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి బిజిలు వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే గజ్వేల నుంచి సరళ వెంకటేశ్వర జోగన వారి కుటుంబ సభ్యులు. భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మగుర్తి గ్రామం నుంచి పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ ఎనగల్ల నుండి, కనకారావు పెడన నుండి. ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి కీర్తి రాజ్కుమార్, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుండి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సులోచన, కరీంనగర్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అడపి సంతోష్ కుమార్, కౌలటక్షి బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, జగరంపల్లి నుండి అరుణ్ రాజేందర్. తర్వాత ఇంకా చోడవరపు సాయి మన్విత, గీతానగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ, సావిత్రి కుమార్ నిర్మల్ జిల్లా నుండి. వీరు శిరీష కిస్మత్పుర నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సూర్యశ్రీ పురం కౌకూరు నుండి. మరొక శ్రోత శ్రీదేవి స్వాతి నుండి ప్రసాద్, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆర్మూర్ నుంచి మేడిగ శిరీష, వీరు ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి కూడా జాయిన్ అయ్యారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత

పాప భూమేశ్వర్ వెల్లుల నుండి కూడా రైట్ ఆన్సర్. మరొక శ్రోత, వీరు మిగతా శ్రోతలు రాంగ్ ఆన్సర్ ఇచ్చారనమాట. వీళ్ళు ఇస్ కార్యక్రమంలో పాల్గొని మరి అంత స్పీడ్గా ఆన్సర్ చేసి షోకి మరింత ఎనర్జీని ఇస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా, కంగ్రాచులేషన్ చెబుతోంది, అభినందనలు పంపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8. మరి సరైన సమాధానం ఏంటి అంటే, బాపు దర్శకత్వంలో తొలిసారిగా ఆయన కృష్ణ వేషం వేశారు. ఇది అనమాట ఆన్సర్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. చాలామంది శ్రోతలు ఉన్నారు, ఇక్కడ ఫిగర్స్ అక్కర్లేదు. మరి ఇంత సంతోషంతో ఉత్సాహంతో షోలో పార్టిసిపేట్ చేస్తూ సీనియర్ శ్రోతలు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. తర్వాత యూత్ కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఎందుకంటే మరి ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం చెప్పాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. వెంటనే చెప్తూ మరి కొంచెం ఆలోచించి చెబుతూ కూడా చేస్తూ ఉన్నారు. సో వీరందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటి? ప్రశ్న తికమక ఉంది కదా. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా పేరు ఏంటి? ఈ సినిమా పేరు కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాజ్గా తెలియపోతున్నాం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, ఇంకో నెంబర్ 23240853, 29555092323 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట కబడ్డీ కబడ్డీ సినిమా కోసం హరిహరన్ కౌశల్య పాడింది.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మీరు మీరు వింటున్నారు షో టైం. షో టైం కార్యక్రమంలో మనం వింటున్నాము శ్రోత మేము అడిగేటువంటి ప్రశ్నలకు శ్రోతలు సమాధానాలు చెబుతూ ఉన్నారు. మేము అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ సినీకేర తొలినాళ్ళలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాల్లో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా ముందుగా పంపించారు మరి ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుండి. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. అలాగే చాలామంది అందరు శ్రోతలందరూ కూడా అభినందనలు. కరెక్ట్గా చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు పెడన నుంచి బ్రహ్మయ్య కర్నూలు, పోలేపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. దయచేసి మీరు ఎలాంటి మ్యాటర్ టైప్ చేయకూడదు, ఆన్సర్ తప్పైనా సరే రైట్ అయినా సరే ఆన్సర్ మరియు తర్వాత మీ పేరు మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దనపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి, గంగు, మహేందర్, నాగలక్ష్మి, ఇల్లంతకుంట మండలం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, శ్రీరామ్ నరేందర్ పున్న వెంకట నర్సయ్య న్యావనంది గ్రామం నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, మాధవి ఆంజనేయులు బుధన్ పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా ఏకల్మార్గ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఇంకా వారి మిత్రుడు బాలరాజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి, ఆర్మూర్ నుంచి మేడిగ శిరీష, జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనుగల్లు నుండి, పెండ్యాల భాగ్యలక్ష్మి వీరు, కల్పకుర్తి నగర కర్నూలు జిల్లా నుంచి నేదురుని కళ్యాణచారి, పుట్టపాక నుంచి భవానీ వెంకట మాస్టర్ మిథున్ మహారాజ్, పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాల్, కొమిరి శెట్టి, నంబూద్రి సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి, కనకారావు పెడన నుండి, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుండి, గజ్వేల నుంచి సేర్ల వెంకటేశం రాంప్రసాద్, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, జక్రన్పల్లి అరుణ, రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, కాకతీయ పాష వరంగల్ నుండి కూడా వీరు, నిజామాబాద్ తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి సాయి కిరణ్, పద్మావతి కిస్మత్పుర నుండి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, ఎర్రన్న హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్, మాధురి మయూరి హుజూరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, చోడవరపు రమాదేవి గీతాంగన హైదరాబాద్ వీరు కూడా రాంగ్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, వనిత సంతోష్ని వారి కుటుంబ సభ్యులు, సిహెచ్ విజయ్ కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి, ఇంకా మరి వీరు మాత్రమే, వీరంతా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఇంకా చాలామంది కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. షోలో ఎంతమంది శ్రోతలు ఒక్కసారిగా కార్యక్రమంలో మేము ఆన్సర్ చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. మరి సరైన సమాధానం ఏంటి అంటే కొడుకులు కోడళ్ళు, ఇది అనమాట సరైన సమాధానం. ఈ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో. ఇంత పెద్ద ఎత్తున శ్రోతలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మరి కార్యక్రమానికి మరింత బ్యూటీనిచ్చారు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారి శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, ఇంకో నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీకి అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట చిన్నబ్బాయి సినిమా కోసం.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్. స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
2: Afternoon. This is Akashwani and I am Valsa Williams with the Midday News. The headlines. India and Belgium agree to double bilateral trade in the next 5 years. Prime Minister Narendra Modi holds talks with his Belgian counterpart Bart De Wever in New Delhi. Agreement signed in areas of renewable energy, cyber crime and diplomatic training. Defence Minister Rajnath Singh and his Belgian counterpart Theo Franken commit to expanding bilateral defence ties through dialogue, high-level visits and capacity building. Finance Minister Nirmala Sitharaman meets investors at high-level business roundtable in New York, highlights government's focus on artificial intelligence, data centers and global capability centers. In Bihar, water level in Ganga River rises, increasing flood threat in new areas. And in badminton, Kidambi Srikanth beat Victor Lai of Canada to enter men's singles quarterfinals of China Masters in Shenzhen. India and Belgium today exchanged several agreements, including letter of intent on defence cooperation

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 30 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిస్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ. వినండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం.
1: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, చేసినా రెడీ టు కుక్ విధానంలో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినడం, దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం, ప్రస్తుత కాలంలో చాలా మందిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అసిడిటీ. అవును, మన ఆహార అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని, అసిడిటీ కాస్త గ్యాస్ట్రిక్ అల్సర్గా మారి చాలా మంది కడుపుతో మంట నొప్పితో బాధపడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు అంటున్నారు. మరి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి కారణం ఏంటి, ఆహారపు అలవాట్లేనా, దీనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు మనం ప్రసాద్ నీలం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852-2324-0853-2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి తేన్పులు లాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే ప్రసాద్ గారు.
4: నమస్కారం అండి.
3: ప్రసాద్ గారు, అసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది?
4: అంటే ఇది యాక్చువల్గా చాలా బ్రాడ్ టర్మ్ అండి. అంటే చాలామంది ఓపీకి వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ నాకు కడుపులో మంటగా ఉంది, ఛాతి కింద మంటగా ఉంది, ఏం తిన్నా సరిగా అరగట్లేదు. సో అంటే ఎసిడిటీకి అంటూ ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫీచర్ అని ఏం లేదు. నాకు గ్యాస్ వచ్చింది అంటే ఆ గ్యాస్లో చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఒకటి తినగానే కడుపు ఉబ్బురు అవడం, దాన్ని బ్లోటింగ్ అంటాము, లేదా ఛాతి వెనుక రెట్రోస్టెర్నల్ పెయిన్ అంటాము, ఛాతి వెనుక పెయిన్ రావడము, పైభాగంలో కడుపు పైభాగంలో మంట రావడము. సో ఇట్లా అసిడిటీ అంటే చాలా రకాల, తిన్నది అరకపోవడం, అట్లా పేషెంట్ పర్స్పెక్టివ్లో చాలా రకాలుగా ఉంటుంది అది.
3: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్కారం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి, చెప్పండి.
5: నా పేరు దేశబోయిన రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన్గోపల్ల. సార్
4: ఓకే.
5: అయితే అసిడిటీ అంటే ఇట్లా ఛాతిలా మండుతా సార్ అప్పుడప్పుడు. నా వయసు 50 సంవత్సరాలు.
4: ఓకే.
5: అయితే పులుపు తింటే మండుతుంది.
4: ఓకే ఓకే.
5: ఇంత పండు పులుపు అయితే అది సాధారణంగా వాడతాం సార్ అప్పుడప్పుడు. అయితే ఈనో అదే పొడి ఉంటుంది సార్, ఈనో ఈనో అది నీళ్ళల్లో కలుపుకొని తాగితే అది క్లియర్ అయిపోతుంది. ఎందువల్ల సార్ అది?
4: ఓకే. అంటే చాలా మందికి ఫుడ్లో ఎలర్జీస్ లాగా ఉంటాయండి. అంటే మీరు చెప్పినట్టు కొంతమందికి పుల్లటి పదార్థాలు, కొంతమంది బాగా మసాలాతో కూడిన స్పైసీ ఐటమ్స్, కొంతమందికి ఇక అలవాట్లు అంటే ఆల్కహాలు ఇట్లాంటివి, కొంతమందికి ఈ అంటే చపాతీలు అట్లాంటి కంటైనింగ్, గ్లూటిన్ కంటైనింగ్ అంటూ అవి అట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా మీ ఛాతి వెనక నొప్పి వస్తుంది అంటే దానికి యూజువల్గా రిఫ్లెక్స్ అంటాము. అంటే ఏంటంటే తిన్నది వెనక్కి వచ్చి ఛాతి భాగం మొత్తం మీకు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని జీఆర్డీ అంటాము.
5: కొంచెమే సార్, బాగేం మండదు.
4: ఓకే ఓకే. అట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే, యూజువల్గా ఇక్కడ మీకు స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది, అది కానీ లూజ్గా ఉంటే ఇట్లా తిన్నది వెనక్కి రావడం, ఛాతి దగ్గర నొప్పి రావడం, మంట రావడం ఇట్లాంటిది వస్తుంది. అయితే దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోవడం. అంటే నైట్ తినగానే వెంటనే పడుకోకుండా ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఇవ్వడము, లేదంటే ఒక పక్కకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము, తినగానే ఎక్కువ వాటర్ తాగకపోవడము. సో ఇట్లాంటి చిట్కాలు చిన్న చిన్నవి పాటిస్తే మీకు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రేమతుల్లా గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారు. వింటున్నారు, మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి.
6: హలో
3: చెప్పండి రహమతుల్లా గారు.
6: హలో
3: హలో
6: హలో సార్,
4: వినపడుతుంది, చెప్పండి రహమతుల్లా గారు.
6: సార్, నాకు ఈ మొత్తం ఈ కడుపులో సార్ ఈ మంట మళ్ళపోతే ఈ నాకు ఈ మోషన్ ఫ్రీ అవుతలేదు సార్. మోషన్ ఫ్రీ అయ్యాక నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ బయోస్కాడిల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్ ఈ టాబ్లెట్స్ లేకుండా అవుతుంది.
4: ఓకే ఓకే.
6: ఈ బయోస్కాడిల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్ ఈ 2 వేసుకున్నా సార్ డైలీ.
4: ఓకే,
6: ఈ 2 వేసుకుంటే నాకు మోషన్ ఫ్రీ అవుతుంది సార్.

0: అంటే వాట్ ప్రాబ్లమ్స్ అని నాకు నాకు
1: అంటే మీకు మెయిన్ సమస్య మోషన్ సరిగ్గా అవ్వట్లేదా అండి?
0: అవుతా
1: ఓకే, సి మీకు మోషన్ సరిగ్గా అవ్వాలంటే ఒకటి మీరు తినే ఫుడ్ను బట్టి ఉంటుంది, రెండోది మీ యాక్టివిటీని బట్టి ఉంటుంది. సో మీరు కానీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ మంచిగా తీసుకొని, అంటే పీచు పదార్థాలు, వాటర్ ఎక్కువ తీసుకొని, కొంచెం తినగానే అటు ఇటు ఎక్సర్సైజ్ చేయడము, డైలీ మీకు మీ యాక్టివిటీస్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో మనకి మోషన్ అవ్వడానికి పేగులు కదలికలు అనేది రావాలి. ఆ కదలికలు మన మూమెంట్ని బట్టి ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ ఫైబర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అవి
0: ఈ
1: కానీ ఎక్కువగా
0: టాబ్లెట్స్ వేసుకుంటే
1: తీసుకు
0: ఏమన్నా రిసెప్ట్ ఇద్దా సార్?
1: ఏంటండి
0: ఈ టాబ్లెట్స్ వేసుకుంటే రోజు వండుకుంటారా?
1: ఏమీ ఉండదండి, బట్ ఏంటంటే మీరు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి, అంటే అవి ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.
0: సార్
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కుమార్ స్వామి అండి, వరంగల్ మాది.
2: చెప్పండి కుమారస్వామి గారు.
3: మేడం, తినగానే కడుపు ఊబుతుంది.
1: ఓకే,
3: తిన్నాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుపులో పిసుకుతాను బాగా ఇట్లా.
1: ఓకే అండి.
3: సరే, ఇది మళ్ళీ తర్వాత ఈ చిన్న పేగులో అది డైజెషన్ కాదా, అట్లే పెద్ద పేగులకు వెళ్ళిపోయి కుళ్ళిపోతాను సార్. అది
1: ఓకే, అంటే మీకు మోషన్కి వెళ్ళినప్పుడు బాగా స్మెల్ రావడం కానీ,
3: స్మెల్
1: లేకపోతే తినగానే
3: స్మెల్
1: తేపులు
3: వస్తుంది
1: రావడం
3: సార్.
1: కానీ, కడుపంతా ఉబ్బినట్టు అట్లా అనిపిస్తుందా?
3: తేనుపులు ఏం లేవు సార్, తేనుపులు లేవు,
1: ఓకే
3: మంటలేవు.
1: ఓకే ఓకే, అదేనండి. సి మనకి మీకు ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అంతేనా? అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. సి యూజువల్గా అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలంటే నేను ఇందా చెప్పినట్టు మీరు టైప్ ఆఫ్ ఫుడ్, అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ప్లస్ మన అంటే పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, అంటే ప్రోబయాటిక్ అంటాము. సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మీకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది, మోషన్ అనేది క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్గా బయట ఎక్కువ తింటారో, లేకపోతే బండ్ల మీద తినడము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తినడము, ఎస్పెషల్లీ వర్షాకాలంలో, ఆ ప్రక్రియలో ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయ్యి లోపల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి మీకు ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఏంటంటే చాలా వరకు వేడి వేడి చేసుకున్నవి, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకొని వేడి చేసుకున్నవి, వాటర్ వేడి చేసుకుని తాగితే మీకు ఈ సొల్యూషన్ అనేది తగ్గుతుంది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు షేక్ షబ్బీర్, వరంగల్ కరీంనగర్ నుండి మాట్లాడుతుంది. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు
1: చెప్పండి.
4: సార్, నమస్తే సార్.
1: నమస్కారం అండి.
4: సార్, నా సమస్య ఏం లేదు, నాకు ఆహారం ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు సార్.
1: ఓకే,
4: నేను షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నా, నార్మలే వచ్చింది సార్. నాకు ఒక బీపీ ఉంది, బీపీ టాబ్లెట్స్ వాడతా.
1: ఓకే,
4: ఈ ప్రాబ్లం ఏంటి సార్, గ్యాస్ కు సంబంధించింది సార్?
1: అదేనండి, మీకు తినగానే సరిగా అరగకపోవడం, కడుపు ఉబ్బరం, ఇదంతా గ్యాస్ట్రిక్ సమస్య. ఒకటి ఏంటంటే మీరు తినే ఆహారపు అలవాట్లు, అంటే టైంకి తింటున్నారా లేదో చూసుకోండి. టైంకి తినకపోతే టైం పర్టికులర్ టైంలో అలవాటు చేసుకోవాలి. రెండోది తినగానే పడుకోవడము, లేకపోతే తినగానే సరిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇట్లాంటివి చేసినా సరే మీకు తిన్నది సరిగ్గా అరగకుండా ఇట్లా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇండైజెషన్
4: అరగడం
1: ప్రాబ్లమ్.
4: సమస్య కాదు సార్, నాకు నాకు ఎంత తిన్నా కడుపు బొచ్చే నిండినట్టుగా నిండుగా కనబడ అనిపించదు సార్. అట్లా
1: ఎంత తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించట్లేదు.
4: అనిపించదు సార్. అది
1: ఓకే ఓకే, అదేలేండి. సో యూజువల్గా సి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కసారి మీరు ఎండోస్కోపీ కానీ అట్లాంటిది ఏదైనా చేపించుకోండి, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
2: హలో,
5: మాట్లాడతా.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, నేను సదానందం హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి సదానందం గారు.
5: ముందుగా మీ ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్స్ అండి.
5: ఇటువంటి కార్యక్రమాలు మీరు రిలే చేస్తున్నందుకు.
2: మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడరా.
5: దూరం వచ్చేసారు. అయితే కడుపులో నొప్పి వస్తున్నది మేడం.
1: ఓకే,
5: అక్కడి నుండి ఇది పై వరకు వస్తున్నది అండి. ఇది ఛాతి భాగం నుంచి వెనక వరకు పోతున్నది, అది కింద రిబ్స్ కింద.
1: సో ఛాతి భాగం నుంచి రిబ్స్ కిందకి వెళ్తుంది.
5: అవును అవును సార్,
1: ఓకే
5: వెనక
1: ఓకే.
5: భాగం కూడా వస్తున్నదండి ఆ నొప్పి.
1: సి యూజువల్గా అట్లా

0: ఉంటే చాలాసార్లు ఏమైందంటే మీకు ఒకటి గ్యాస్ట్రైటిస్, రెండోది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేపించుకోవాలి. సో యూజువల్గా అవి ఎట్లా తెలుస్తాయంటే ఎండోస్కోపీ చేస్తే లోపల పొర ఏమన్నా డ్యామేజ్ అయిందా, అంటే స్టమక్ మీద ఉన్న పొర డ్యామేజ్ అయిందా, స్కాన్ చేపిస్తే గాల్ బ్లాడర్లో ఏమైనా రాళ్ళు ఉన్నాయా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఈ పైభాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది అన్నమాట. సో మీరు దగ్గరలో ఉన్న మీ గ్యాస్ట్రో డాక్టర్ గారు ఏమైనా కన్సల్ట్ చేసి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ చేపించుకుంటే మీకు ఆ సమస్య ఏంటనేది కరెక్ట్గా తెలుస్తుంది.
1: హలో హలో, నమస్తే అండి. మీ
2: నమస్తే
1: పేరండి,
2: మేడం.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సతీష్ మేడం, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సతీష్ గారు.
2: సార్ నమస్తే. సార్
0: నమస్కారం అని చెప్పండి.
2: అయితే ఈ మధ్య నాకు ఎందుకంటే అన్నం తిన్నప్పుడు వెంటనే ఉబ్బరం లాగుంటుంది, అంటే ఎక్కువ పట్టేసినట్టు ఆ విధంగా జరుగుతుంది సార్. ఏంటంటే నీళ్లు కూడా నేను ఈ మధ్య కాలం తెలిసినప్పటి నుంచి కూడా నేను ఏంటంటే ఇదివరకు అన్నం తిన్నప్పుడు తిన్న తర్వాత ఓ గ్లాస్ అట్లా నీళ్లు తాగేట్లేదు, ఎందుకంటే నీళ్లు తాగితే మనకు జీర్ణమయ్యే యాసిడ్స్ అన్ని మొత్తం చల్లబడి తొందర జీర్ణం తెలిసిన కాలం నుంచి. కానీ అట్లయినా కానీ కొద్దిగా పట్టేసినట్టుండి ఎక్కువ గ్యాస్ లీక్ అవడం జరుగుతుంది. మా అదే ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి కూడా డాక్టర్ దగ్గరికి వాడితే. సరే, మంచి టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని మీలాంటి వారి దగ్గర సలహా తీసుకున్నాను ఫోన్ చేశాను సార్.
0: ఓకేనండి. సి అంటే మీరు తిన్న వెంటనే వాటర్ తాగట్లేదు, ఇప్పుడు తాగుతున్నారా? అయినా సరే సమస్య వస్తుంది అంటున్నారా?
2: అవును, ఇప్పుడు తాగట్లేదు సార్. పొద్దున కూడా నేను తిన్నప్పుడు కూడా ఒక ఎంత సగం గ్లాస్ మాంటే ఎంత 100 ml అట్లా పొక్కులు ఇచ్చేసి.
0: ఓకే ఓకే. టైంకి తింటున్నారా?
2: తాగాను. టైంకి తింటాను సార్.
0: ఓకే. అంటే మీరు ఒకటండి, ఎప్పుడైనా మీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు తలెత్తాయంటే మీరు ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అది ఎక్కువ తీసుకున్నా, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాపర్గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోయినా, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా ఈ సమస్యలు అనేది ఎక్కువగా తలెత్తాయి అన్నమాట.
1: హలో
3: హలో అమ్మ
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చంద్రమోహన్ అండి, వరంగల్ నుండి. నాకు ఇది గ్యాస్ అంటారు, యాసిడ్ అంటే అర్థం కాదమ్మా. ఇంత ముందు నేను నాకు 62 ఇయర్స్, అంతకుముందు నేను డైలీ 20 కిలోమీటర్స్ పైన సైకిల్ చేసేవాడిని. ఈ మధ్య కొంచెం బంద్ చేసింది, నేను సైకిల్ బంద్ చేసిన బుద్ధి వచ్చేసింది. గ్యాస్ యాసిడ్ అర్థం తెలియడం లేదు కొంచెం.
0: అదేనండి. సి 62 ఏళ్ళు మీకు అంటే యూజువల్గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి జీర్ణశక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయో అవి సాధారణంగా తీసుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఎండోస్కోపీ చేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏజ్ పైబడింది కాబట్టి లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా గడ్డలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అన్నమాట. సో మీ ఏజ్కి మీరు ఎండోస్కోపీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి.
3: అదే సార్, అంతకుముందు నేను సైక్లింగ్ చేసేవాడిని, డైలీ 20 కిలోమీటర్స్ బొజ్జ లేదు అప్పుడు.
0: అదేలేండి.
3: ఈ మధ్య ఒక 4-5 ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కడం లేదు, తక్కువ తగ్గింది.
1: బొజ్జొచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెరిగింది. బొజ్జ తగ్గించుకొని డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ తీసుకోండి అండి. హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి?
2: నా పేరు చందర్ అండి, మహబూబాబాద్ జిల్లా అండి. మేడం, ఇది మనకు కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి అని, మరి ముఖ్యంగా ఎటువంటి అలవాటు వల్ల వస్తాయి మేడం, అది అడగాలనుకుంటున్నాను మేడం డాక్టర్ గారిని.
0: కడుపులో అల్సర్స్ అనేది యూజువల్గా మీకు ఇందా చెప్పినట్టు ఒకటి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. మీరు ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోతే, ఎందుకు టైంకి తీసుకోవాలంటే మనకి ఆ స్పెసిఫిక్ టైంలోనే కడుపులో యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్

0: తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది డైల్యూట్ అవ్వదు. మీ ఫుడ్, మీరు తిన్న ఫుడ్డే యాసిడ్కి డైల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు క్రమంగా తీసుకోవాలనేది అందుకనే. మీరు టైంకి తగ్గట్టు ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది లోపలున్న పొరను తినేసేసి మీకు గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండోది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది మితంగా తీసుకుంటే మీకు ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రెండోది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, అంటే ఎక్కువ ఫ్యాట్ డైట్ కానీ, ఎక్కువ ఆయిల్ ఉన్నాయి కానీ, ఇట్లాంటి పదార్థాలు మసాలా ఉన్నాయి కానీ ఎక్కువగా తీసుకుంటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎస్పెషల్ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఈ రకమైన సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్, నేను నిజామాంజన్ మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి.
2: నాకు అల్సర్ ఉన్నది మేడం, ఎండోస్కోపీ చేయించుకున్నాను, అల్సర్ అన్నారు. మరి అల్సరు దేని ఎలా వస్తుంది? మరి అల్సర్ వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఇప్పుడు నేను చెప్పినట్టండి, అల్సర్ అనేది టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ తీసుకున్నా, మూడోది ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకొని సరిగా ప్రాపర్గా అంటే వాటర్ ఇలాంటి తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఈ అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవి మీరు అవాయిడ్ చేయాలి. అంటే క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ ఆయిల్ పదార్థాలు, మసాలా పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్, మైదా ఇట్లాంటి ఐటమ్స్ తగ్గించడము. సో ఇట్లాంటివి తీసుకుంటే మీకు ఈ సమస్య అనేది మళ్ళా మళ్ళీ రాకుండా ఉంటుంది.
2: సార్ మరి హలో
0: చెప్పండి.
2: మరియు దీని అల్సర్ వల్ల ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది?
0: అంటే 90% వితౌట్ ఆపరేషన్ తగ్గిపోద్దండి, ఒక 10%లో మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సర్జరీ దాకా దారి తీసే అవకాశం ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో, నమస్తే అమ్మా. నీరువ బంగారండి.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నానమ్మా.
1: త్రిమూర్తులు గుప్తా గారు, బాగున్నారా?
2: బాగున్నాను తల్లి. ఒకసారి డాక్టర్ గారు ప్రసాద్ రావు గారితో మాట్లాడాలి.
1: వింటున్నారు ప్రసాద్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
2: అయ్యా నమస్తే సార్.
0: నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి.
2: నేను బండారు త్రిమూర్తి పెద్దాపురం మాట్లాడుతానండి.
0: చెప్పండి.
2: అయ్యా నాకు ఏంటంటే పుల్ల తేనుపులు రావు కానండి, ఏంటో మరి చేదుగా వచ్చేస్తున్నాయండి తేనుపులు, ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు.
0: ఎప్పుడన్నా మీకు అట్లా చేదుగా వెనక్కి వస్తుందంటే అందులో మీకు ఆ పసరుతో పాటు యాసిడ్ వస్తున్నట్టు. సో ఏంటంటే మీకు రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంది. రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటంటే తిన్నది వెనక్కి రావడం అనమాట. సో మనకి ఒకటి ఏంటంటే పొట్ట ఫుల్గా ఎక్కువగా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, సో ఇట్లాంటి ప్రక్రియల్లో అది వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి, అండ్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మీరు పడుకుంటే, ఏదైనా యాక్టివిటీ చేసి పడుకుంటే, అప్పుడు మీకు ఇట్లాంటి సమస్యలు, రిఫ్లక్స్ సమస్యలు రాకుండా ఉంటాయి.
2: అంటే డాక్టర్ గారు ఒక మాట అండి.
0: చెప్పండి.
2: అంటే నాకు నేను వాటర్ అది ఎక్కువ తీసుకుంటాను, పీచు పదార్థం అది ఎక్కువ తీసుకుంటాను, జాగ్రత్త పాటిస్తాను, కాకపోతే నేను నడవలేనండి. యాంకిలైటిస్, స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది నాకు.
0: ఓకే ఓకే ఓకే.
2: నేను వ్యాయామం చేయలేను, నడవలేను, కర్ర పట్టుకుంటాను, లెగలేను.
0: వ్యాయామం చేయకపోయినా ఫుడ్ అనేది ఈ ప్రికాషన్స్ పాటిస్తే సరిపోద్దండి. అంటే వ్యాయామం చేయలేను కూడా ఫుడ్ లో మనం ప్రికాషన్స్ పాటిస్తే ఇది రాకుండా ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: బాచిపల్లి నుంచి మేడం, రమణారెడ్డి.
1: చెప్పండి రమణారెడ్డి గారు.
3: నాకు భోజనం చేసేటప్పుడు తింటాం కదా, పట్టేసినట్టు అవుతుంది మేడం.
0: ఎక్కడండి, ఛాతి భాగంలోనా, పొట్టక పొట్ట దగ్గరనా, ఛాతి భాగంలోనా?
3: ఛాతి భాగంలో సార్.
0: ఓకే.
3: నీళ్లు తాగితే మళ్ళీ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ మామూలు టైంలో ఇంకేమి ఉండదు, నొప్పి ఏముండదు.
0: ఓకే ఓకే.
3: తినేటప్పుడే సార్.
0: యా, ఒకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి, రెండోది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫంక్షనల్ అంటాం. అంటే ఏంటంటే మీరు అంటే చాలాసార్లు మనం ఊహించుకుంటాం ఆ సమస్య ఉండదు కానీ మనం దాన్ని ఊహించుకున్నట్టు, అంటే తింటే నాకు ఇక్కడ అడ్డుపడుతుంది, తింటే నాకు ఇక్కడ ఏదో, అది అంతా చాలా వరకు మన ఫీలింగ్. సో సాధారణంగా ఏంటంటే మీకు మీరు కౌన్సిల్ చేసుకోవాలి, ఓకే నేను తిన్నా మంచిగా వెళ్ళిపోతుంది అనేవి. అంటే ఇట్లాంటి చాలామంది, ఒక 20% మంది ఈ ఫంక్షనల్ సిండ్రోమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే తినగానే పట్టేస్తుంది సార్, తినగానే మింగుడు పడట్లేదు, వాటర్ తాగితే కానీ వెళ్ళట్లేదు. ఇది చాలా వరకు అక్కడ ఉన్న డిసీజ్ కంటే మన ఫీలింగే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇందులో.
3: అదే ఒక్కోసారి భయమేస్తండి.
0: అదే అదంతా యాంగ్జైటీ, ఆ భయం వల్లే మీకు అట్లా అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కసారి ఎండోస్

0: కాపీ చేపించుకుంటే అందులో సమస్య అసలు ఏమీ ఉండకపోవచ్చు చాలాసార్లు.
1: ఓకే సార్.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో యాసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు, ఆకాశవాణి స్టూడియోస్లో మీ సమాధానాలకు, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి అల్సర్స్ అండ్ అసిడిటీ గురించి నేరుగా మాట్లాడొచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్స్ బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: చెప్పండి, వింటున్నా
1: సార్. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు అవసరం పడుతుంది సార్?
0: లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీ లివర్ కంప్లీట్ గా ఖరాబ్ అయినప్పుడు, అంటే ఏంటంటే మీకు జాండిస్ గానీ, పొట్టలో వాటర్ రావడం గానీ, ఇట్లాంటి సమస్యల వల్ల, అంటే కాళ్ళు వాపలు రావడం కానీ. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదిస్తే మీ లివర్ అసలు ఎట్లా ఉంది స్టేటస్ చూసి అందరికీ ఏం ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు.
2: హలో
1: సార్,
2: సార్ మాట్లాడుతున్నారు, వినండి.
0: చెప్పండి
1: సార్. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే
0: కేవలం మీకు లైవ్ కెడావర్ రెండు ఉంటాయండి. లైవ్ అంటే ఏంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇది తీసుకొని పెడతారు, పార్ట్ ఆఫ్ ద లివర్. కెడావర్ అంటే మొత్తం పెడతారు, అంటే బ్రెయిన్ డెడ్ బాడీలో తీసుకొని మొత్తం పెడతారు అన్నమాట.
2: సరే, ఇప్పుడు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయండి, ఇప్పుడు గుర్తించడం ఎలాగా?
0: సో చాలాసార్లు అంటే నాకు ఓపీకి వచ్చే పేషెంట్స్ ఒకటి కడుపు మంట అని చెప్తారు, రెండోది ఛాతి దగ్గర నొప్పుడుతుంది లేకపోతే ఛాతి మంట అని చెప్తారు, తిన్న సరిగా అరగట్లేదని చెప్తారు, ఏం తిన్నా కడుపు ఉబ్బుతుందని చెప్తారు. తర్వాత కొంతమంది ఏంటంటే తిన్న వెంటనే వెనక్కి తేపులు, పుల్లటి తేపుల్లాగా వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, నిద్రలో నుంచి సడన్గా, అంటే ఈ సమస్య కానీ ఇంకా ఎక్కువైతే ఏమవుతుందంటే నిద్రలో నుంచి సడన్గా నోట్లో నోరూరు నిద్రలో నుంచి లేచే సింప్టమ్స్. సో ఇట్లా రకరకాల సింప్టమ్స్ ఉంటాయండి. ఎసిడిటీ అంటే ఓన్లీ ఒకటే కాదు, చాలామంది గ్యాస్ పెయిన్ అండి, నా గ్యాస్ పెయిన్ అని అంటే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే డయాగ్నోస్ చేసుకొని మన దగ్గరికి వస్తారనమాట. గ్యాస్ పెయిన్ అంటే అందులో ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ సింప్టమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో వీటిని ఎలా గుర్తించాలి అంటే ఒకటి సింప్టమ్స్, రెండోది ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేస్తే మనకి లోపల అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా. కామన్గా హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది అనమాట. అంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా, ఆర్ ఫ్రిడ్జ్లో తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి తినే వాళ్ళకి యూజువల్గా ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ మన ఇండియన్స్లో 50% ఆఫ్ ఇండియన్స్కి లోపల ఉంటుంది. సో అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ తినమో అప్పుడు అది యాక్టివేట్ అయ్యి బాగా యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి మన లోపల ఉన్న పొరని డ్యామేజ్ చేసి అల్సర్స్ క్రాస్ చేస్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం.
0: చెప్పండి.
5: మా బాబుకి ఇట్లా బేకోట్ అంటదండి బోన్ చేయగానే, అది ఇల్లంటే పెద్ద సౌండ్ లాగా వస్తుందండి. ఏం ఇది ఇట్లా అంటే ఏమో అన్నం తినగానే ఇట్లా వస్తుంది, చేయాలంటున్నాడు, సౌండ్ వస్తుంది బాగా అన్నాడు, దగ్గుతాడు, మళ్ళా పోయి కొంచెం.
0: అదేలేండి, అది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అండి. సో గ్యాస్ట్రైటిస్తో పాటు జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే తినగానే ఏంటంటే మనకి వెనక్కి తేపుల్లాగా వస్తూ ఉంటాయి. సో అది మనం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి ఎండోస్కోపీ చేపించుకోవాలి. ఎండోస్కోపీ చేపిస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ వెనక్కి రాకుండా ఉండే స్పింక్టర్ అనేది ఒకటి ఆపుతుంది అనమాట, మనకి తినగానే ఇట్లా వెనక్కి రాకుండా ఉండాలి. సో అది ఏమైనా లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు అసలు సమస్య ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాని తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది మనకి దానికి ప్రికాషన్స్ ఉంటాయన్నమాట. ఈ రిఫ్లెక్స్ తగ్గించడానికి మెడికేషన్స్, ఇంకా చాలామందికి అంటే ఒక 10% మందికి ఈ రెగ్యులర్ ట్యాబ్లెట్స్ వాడకపోతే ఆపరేషన్స్ అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని ముందు దశలోనే మీరు గుర్తించి దీన్ని ఎండోస్కోపీ చేయించుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట.
2: హలో సార్, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు కిరణ్ అండి, కరీంనగర్ నుండి.
0: చెప్పండి కిరణ్ గారు.
6: సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్, నాకు ఛాతీలో మంట దాదాపుగా 17-18 ఇయర్స్ నుండి.
0: ఓకేనండి.
6: అయితే నేను రెగ్యులర్ గా ప్యాంటోప్రజల్ వాడతాను సార్, టాబ్లెట్. ప్యాంటోప్రజల్ 20 mg ఉంటుంది సార్ అది.
0: ఓకే,
6: అంతకుముందు ప్యాంటోప్రజల్ 40 mg ఉండేది. రీసెంట్ గా సార్ దాన్ని చేంజ్ చేసేసి రెబిప్రజల్ 20 mg ఇచ్చారు. ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాను. సార్ ఏం చెప్తున్నారంటే నాకు రెగ్యులర్ గా ఈ టాబ్లెట్ వాడక తప్పది, కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది రెగ్యులర్ గా వాడద్దని చెప్తారు.
0: అంటే లాంగ్ టర్మ్ లో ఏంటంటే మీకు కిడ్నీస్ గానీ ఇవి డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి. అంటే మీ సమస్యకి మీరు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం ఫస్ట్ మీరు తినే ఆహారపు అలవాట్లో కానీ లేకపోతే మీ రెగ్యులర్ హ్యాబిట్స్ లో కానీ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇట్లా టాబ్లెట్లు వాడడం అనేది ఒక్కటే సమస్య కాదనమాట. ప్లస్ ఈ రెగ్యులర్ గ్యాస్ టాబ్లెట్లు తగ్గట్లేదు అంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయాలంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ల వల్ల అనేది తగ్గదు. సో నేను చెప్పినట్టు హెచ్ పైలోరి అనేది కామన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది. సో అది సాధారణ ప్యాంటాప్, రాబిప్రజలు ఇట్లా చాలామంది తీసుకున్నా సరే తగ్గదు. ఈయన అట్లా రెగ్యులర్ టాబ్లెట్స్ ఇట్లాంటివి తీసుకుంటారో అయినా సరే తగ్గదు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ కోర్స్ వాడతామో 2 వారాలు, అప్పుడు ఈ హెచ్ పైలోరి అనేది కంప్లీట్గా ఎరాడికేషన్ అవుతుంది అన్నమాట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్తే మేడం, శ్రీనివాస్ ఖైరతాబాద్ నుంచి మేడం.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
7: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి
7: సార్. మామూలు కర్రీస్, పప్పు, సాంబారు ఇవన్నీ తీసుకున్నప్పుడు బాగానే తినగలుగుతున్నాం సార్. ఎప్పుడైనా రేర్ గా ఒక్కొక్కసారి పెరుగన్నం తినేటప్పుడు గొంతు కానీ లేకపోతే ఛాతి భాగంలో కానీ ఆగిపోతుంది.
0: ఓకే, పెరుగన్నం తినేటప్పుడు గొంతు కానీ ఛాతి భాగం దగ్గర ఆగిపోతుంది. ఓకే, సి అది అది నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు పెరుగన్నం కానీ లేకపోతే ఇంకా కొంతమందికి ఏదో పుల్లడితే తిన్నప్పుడు లేకపోతే కొంతమంది చపాతి తిన్నప్పుడు నాకు మింగుడు పట్టలేదు అంటే చాలాసార్లు ఏంటంటే మనకు ఆ ఫుడ్ తింటే ఇట్లా అవుతుందనే ఆ ఫీలింగ్ వల్లనే మీకు అట్లా ఆగుతుందండి యూజువల్గా. ఎందుకంటే మామూలు అన్ని ఫుడ్ వెళ్ళినప్పుడు అది కూడా వెళ్ళాలి, అక్కడేమి అడ్డుపడే ఆ దారి అనేది క్లియర్గానే ఉంటుంది. సో రేదర్ దాన్ అక్కడ మీకు ఏదో డిసీజ్ ఉన్నదానికంటే మీరు చాలాసార్లు నాకు ఇట్లా అవుతుంది అంటే ఫంక్షనల్ సిండ్రోమ్ అంటాం. సో దానివల్లనే అక్కడ కొంచెం మీకు ఏదో మజిల్ కాంట్రాక్చర్ లాగా అప్పుడు అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కానీ లేదంటే మీకు మోస్ట్లీ ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి?
8: రామాచారి.
2: చెప్పండి రామాచారి గారు.
8: హలో మేడం, నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి
8: సార్. ఇప్పుడు మనకు ఫ్యూచర్లో కాక పద్దాలలో వీక్లీ 2 టైమ్స్ మార్నింగ్ గ్యాస్ గోల్ వాడవచ్చా? పాన్ పార్టీ గ్యాస్ గోల్ ఒకటి. రెండోది మీరు రోజు దినచర్య జీవనచర్య ఎట్లా వాడాలి, వాటర్ ఇప్పుడు తిన్న తర్వాత ఎన్ని అవర్స్ కు వాటర్ యూజ్ చేయాలి, ఈ గురించి చెప్పండి.
0: జీవన శైలి అంటే ఒకటేనండి, ఒకటి ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవాలి, రెండోది వాటర్ వెంటనే తాగకూడదు, అంటే తిన్న వెంటనే అట్లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి. అంటే జస్ట్ కొంచెం వాటర్ తీసుకోవచ్చు అన్నం వెళ్ళేంత తర్వాత గ్యాప్ ఇవ్వాలి. మూడోది ఫైబర్ రిచ్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పుల్లట పదార్థాలు తీసుకున్నా లేకపోతే ఏదైనా పిండి వస్తువులు తీసుకున్నా, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు మనకేంటంటే రెగ్యులర్ మీల్స్లో మనం ఫ్రైస్ తింటూ ఉంటాం, ప్రతి మీల్లో అప్పడాలు లేకపోతే ఫ్రైస్ అవి ఇవి వేపుడు పదార్థాలు అనేవి తింటాం, ఇవి అవాయిడ్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: మేడం నా పేరు రాజ్కోట్ అండి, వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి. మేడం
2: చెప్పండి రాజ్కోట్ గారు.
9: మేడం కొంచెం ఈ కడుపులో ఇట్లా కొంచెం మంటలాగా వస్తుంది, అంటే స్పైసీ ఫుడ్ నేనేమి ఎక్కువ తీసుకోను, మామూలుగా టైం టు టైమే భోజనం చేస్తాను మేడం, మరి కానీ కొంచెం అప్పుడప్పుడు సాయంకాలం అట్లా వేస్తుంది మేడం.
0: సో స్పైసీ ఫుడ్ తీసుకుంటే బాగా పెయిన్.

0: వస్తుందా అండి?
1: లేదు సార్, అది స్పైసీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటామండి.
0: ఓకే.
1: జనరల్ గా మనం కూరగాయల భోజనమే అది చేస్తాము, కానీ
0: ఓకే
1: మంట సాయంకాలం వస్తుంది సార్.
0: అదేనండి, అంటే ఈ ప్రతి సమస్య కొన్ని కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్ అవ్వకపోవచ్చు. సో మీరు ఎండోస్కోపీ కానీ స్కానింగ్ కానీ చేపించుకుంటే దానికి రిలేటెడ్ ఏదన్నా సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు, స్టిల్ నాకు వస్తుందంటే ఇంకా వేరే అదర్ కారణాలు తెలుసుకోవాలంటే ఒకటి ఎండోస్కోపీ చేయించుకోవాలి, రెండోది కడుపు స్కానింగ్ చేయించుకుంటే ఏదైనా గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే పిత్తాశయంలో రాళ్ళు ఇట్లాంటివి ఉన్నా సరే ఇట్లాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంది.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది వరంగల్ జిల్లా మేడం. నా పేరు తిరుమలేష్ అండి, మాది విలేజ్ కొమ్మాల గ్రామం. మేడం, ఈ గ్యాస్ గురించి, మన గ్యాస్ ట్రబుల్ గురించి కదా మేడం?
2: అవును, చెప్పండి.
3: నాకు బాగా ఇదే రెగ్యులర్లీ ఇదే ఉంటది మేడం. ఇట్లా
0: సి, కొన్ని అలవాట్లు మీరు తగ్గించుకోవాలండి. ఒకటి ఏంటంటే ఈ టైంకి ఫుడ్ తినడం కానీ, రెండోది నైట్ పడుకున్న తిన్న వెంటనే పడుకోకపోవడము, లేదా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము. సో ఇట్లాంటివి చేస్తే ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెం అటు ఇటు నడవడము, తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తాగడము. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అట్లా ఏముండదండి, ఓన్లీ ఫుడ్తో పాటు ఎక్కువ తీసుకుంటేనే కొంచెం, అంటే ఇప్పుడు మన స్టమక్ అనేది బెలూన్ లాగా, ఇప్పుడు బెలూన్లో ఎంత పడుతుందో అంతే ఎక్కించాలి, దానికన్నా ఎక్కువ ఎక్కిస్తే అది వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. సో
3: అట్లా ఇప్పుడు ఒకటి మనం పడుకునేటప్పుడు
0: లెఫ్ట్ సైడ్ ఎడముకి తిరిగి పడుకోవాలండి. ఎడముకి తిరిగి పడుకుంటే, అంటే ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు చెప్తున్నాను స్పెసిఫిక్ గా, ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కొంచెం ఎడమ వైపు తిరుగుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఆ రెండు మెత్తడి దుండ్లు ఎత్తు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది, రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. రిలీఫ్ ఇస్తుంది. అవునండి, ఒకసారి చెక్ చేయించుకోండి. మీ దగ్గరలో డాక్టర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ గానీ ఉంటే ఒకసారి చెక్ చేయించుకుంటే ప్రాపర్ సమస్య అనేది చెప్తారు.
2: హలో,
4: నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు మీ సమస్య?
0: చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి.
4: సార్, అన్నం తింటేనే కొద్దిగా మసాలా గింజలే వెళ్ళిపోతుంది నాకు, కొద్దిగా వాంతులు అవుతుంది.
0: అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఓకే, సో అన్నం తింటుంటే వెంటనే వాంతులు అవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అది ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఎండోస్కోపీ చేయించుకుంటే లోపల అల్సర్ ఉందా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ తెలుస్తాయి. సో మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే మీకు ఈ సమస్య అనేది పరిష్కారం ఉంటుంది. సో దానికి అదే అంటే మనం దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు, కొన్ని కొన్నిసార్లు లోపల ఏదైనా గడ్డల్లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా ముందుగానే, అంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం జాగ్రత్త పడి చెక్ చేయించుకుంటే ఫర్దర్ గా గడ్డలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అదే వాంతులు అవడం అనేది మంచిది కాదండి, వార్నింగ్ సైన్ అది.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అసిడిటీకి ఉను హార్ట్ పెయిన్కి తేడా తెలీదు అని, అంటే చాలామందికి అది గుండె నొప్పి అయినా కూడా గ్యాస్ నొప్పి ఏమో అని కొంచెం అశ్రద్ధ చేసి ప్రాణాల వరకు తెలుసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఉంటున్నారు. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, వాటిని అసలు ఎలా గుర్తించాలి?
0: అదే అండి, ఇప్పుడు నాకు లేటెస్ట్ కానీ మీరు ఇది అడిగారు కాబట్టి, ఒక 45 ఏళ్ళ ఆయన ఐటీ ఎంప్లాయీ, బాగా వర్క్ స్ట్రెస్, గ్యాస్ అని అక్కడ చుట్టుపక్కల ఉన్న 4-5 హాస్పిటల్స్, క్లినిక్స్ లేకపోతే ఫార్మసీకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటున్నారు, కానీ తగ్గట్లేదు. ఆయన ఏంటంటే అది గ్యాస్ అని మైండ్లో పెట్టేసుకున్నారు. నా దగ్గరకు రాగానే ఇంకేమైనా ఉన్నాయా సింప్టమ్స్ అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి గుండె దడగా అనిపిస్తుంది సార్ ఇది వచ్చినప్పుడు, రెండోది మొత్తం చెమటలు పడుతున్నాయి, మూడోది ఈ ఎడం చేయి లాగుతుంది. సో ఛాతి వెనకే నొప్పి వస్తుంది. చాలామంది ఇది 80% గ్యాస్ట్రైటిసే అనుకుంటారు, కానీ గ్యాస్ట్రైటిస్ ఉన్న 20% మందికి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీన్ని ఇనీషియల్గా ఎలా గుర్తించాలంటే, నేను చెప్పిన సైన్స్ అంటే మీకు ఎక్కువగా చెమటపోస్తుందా, రెండు

0: అది గుండె దడ అనిపిస్తుందా, ఎడమ చేతులు ఆగుతుందా, ఇది ఉంటే ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరలో ఉన్న హార్ట్ డాక్టర్ కానీ గ్యాస్ట్రో డాక్టర్కి వెళ్తే ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ఈసీజీ ఎక్కువ తీస్తే అందులో మనకి ఈ సమస్య అనేది బయటపడిపోతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు విజయ్ కుమార్ అండి, బండమేశం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మనము అన్నం ఇట్లా తింటాం కదా మేడం, తిన్నప్పుడు ఇట్లా మింగినప్పుడు ఎన్నుకుంటూ ఇట్లా రాకుండా రాకుండా పోతుందండి.
0: మింగినప్పుడు
2: ఇట్లా అన్నం ముద్ద మింగినప్పుడు సార్, ఇది మనకు ఇట్లా రాకుండా రాకుండా పోతుంది కడుపులోకి.
0: రాసుకుంటా రాసుకుంటానా?
2: ఇట్లా మనం మింగినప్పుడు ఇట్లా మన టేబుల్ కొంటే వెళ్ళినప్పుడు ఇట్లా మనకు ఏర్పడుతుంది సార్.
0: అదేనండి. సి ఇప్పుడు మీకు అట్లాంటి అదే అట్లాంటి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఏమైందంటే మీ పేగుల కదలికలో ఏదన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ చేపించుకుంటే, సో ఎండోస్కోపీ చేపించుకుంటే అసలు ఫస్ట్ లోపల అంటే అన్నవాహి పేగ్ అంటాం, ఈసోఫాగస్, రెండోది స్టమక్. సో ఇట్లాంటివి ఏదన్నా దాని కదలికల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకి ఎండోస్కోపీ, మానోమెట్రీ ఇట్లాంటి టెస్టులు ఉంటాయన్నమాట. సో వాటిల్లో మనకి తెలుస్తుంది. సో యా ఈ ప్రాబ్లం మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమైనా కలిస్తే మీకు టెస్టులు చేసి చెప్తారన్నమాట.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా. రమేష్ మాట్లాడుతున్నా మేడం. మేడం ఏం లేదు మేడం, నా వయసు వచ్చేసి 29 మేడం. అయితే ఏం లేదు, మీరు తిన్న వెంటనే నాకు కొంచెం అంటే వాంటింగ్స్ అయినట్టు పుల్ల పుల్లగా బేకులు రావటం, మళ్ళా వాంటింగ్స్ అయ్యి ఒక్కసారి గప్పన వెళ్ళిపోవడం జరుగుతుంది మేడం. అంటే తొందరగా జీర్ణం కాదు మేడం, ఎందుకంటే ఒక టైం తిన్నా అనుకో ఒక 4-5 గంటల వరకు ఇంకా ఏం తినాలనిపించదు, ఏమనిపించదు మేడం.
0: అదేనండి, మీరు ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేసి లోపల అల్సర్ ఉందా గ్యాస్ట్రైటిస్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం కోర్సు వాడాల్సి వస్తుంది. అంటే ఒక 8 వారాల వరకు కోర్సు వాడాల్సి వస్తుంది. ఈ ఎండోస్కోపీ చేశారా అండి? ఎండోస్కోపీ చేశారా? అదే అదే, అంటే అట్లా ట్యాబ్లెట్లు తీసుకోకుండా అసలు ఫస్ట్ లోపల ఏముందనేది తెలుసుకొని అప్పుడు ట్యాబ్లెట్లు కోర్స్ వాడితే తగ్గిపోద్ది. ఇప్పుడు మనం చేసే కామన్ తప్పు ఏంటంటే ఓన్లీ ఆ మంట వచ్చినప్పుడో లేకపోతే నొప్పి వచ్చినప్పుడో ట్యాబ్లెట్ వేసుకొని ఆపేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక పుండు మానడానికి మనకి లోపల ఒక 6 నుంచి 8 వారాలు టైం పడుతుంది కదా. సో ఆ పుండు మానేంత వరకు మనం ట్యాబ్లెట్స్ వాడాలి. మనం ఒకరోజు వాడేసి తగ్గిపోయిందంటే మళ్ళీ అది పుండు, మళ్ళీ మీరు ఏదన్నా స్పైసీ ఫుడ్ తిన్నా ఇది తిన్నా మళ్ళీ వస్తుంది అన్నమాట. అదేనండి, మీరు ఒకసారి ఎండోస్కోపీ చేపించుకొని కోర్స్ వాడితే తగ్గిపోతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్తే, నా పేరు అజీముద్దీన్ అండి, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. మేడం సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ కడుపు లోపల మంట అనేది ఛాతీలో వస్తున్నది మేడం, ఛాతీలో వస్తున్నది. అయితే నేను దాదాపుగా డైలీగా ఒక 4 చాయలు తాగుతున్నా, మరి దాంతోనే వస్తున్నదా? మరి ఈ పులుపులు పదార్థాలు తింటే కూడా వస్తున్నది మంట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతో ఒక రకమైన యాంగ్జైటీ వస్తున్నది నాకు, ఈ మెడ వెనుక వైపు నుంచి యాంగ్జైటీ వచ్చి నాకు ఏదో గుండె కొట్టుకున్నంత వేగం అంత భయం అనిపిస్తుంది.
0: అదేనండి. సో ఇప్పుడు మీరు ఖాళీ కడుపున టీ తాగినప్పుడు అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది, మన ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే కామన్గా ఏమీ తినకుండా ఖాళీ కడుపున టీ తాగే అవకాశం అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే యూజువల్గా ఏం చెప్తామంటే ఏదైనా తిన్న తర్వాత టీ తాగడము, లేకపోతే కొంతమంది నైట్ పొడి తాగుతారు పడుకునే అప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంతమంది పాలు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు టీ అనేది తగ్గించి ఖాళీ కడుపును తాగకుండా ఉండండి, సో దట్ గ్యాస్ట్రిక్ సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. అండ్ మీకు యాంగ్జైటీ అంటే చాలా మంది ఈ యాంగ్జైటీ సింటమ్స్ వాళ్ళకి కామన్గా వచ్చేది గ్యాస్ట్రైటిస్. సో ఎప్పుడైతే మీరు కంగారు పడతారో స్టమక్లో యాసిడ్ అనేది పెరుగుతుంది, ఆ యాంగ్జైటీ వల్ల యాసిడ్ పెరిగి మళ్ళీ మీకు అదే ఫీలింగ్ ఉంటుంది లోపల, ఏదో కడుపులో అంతా ఏదో తిప్పుతున్నట్టు లేకపోతే ఏదో మంటగా ఉన్నట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది. అది నిద్ర పట్టడానికి మీ యాంగ్జైటీకి ఇచ్చారండి. సో యూజువల్ గా యాంగ్జైటీ తగ్గితే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది చాలా మందిలో.
4: నాలుక కింద పెట్టుకుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటే అది పెట్టుకున్న కానీ ప్రశాంతం అనిపిస్తుంది, మళ్ళీ ఒక 10 గంటల తర్వాత మళ్ళీ ఆలోచన మొదలయ్యి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి.

0: మీరు ఒకటి ఆలోచనలు మార్చుకోవాలంటే మీరు యోగా చేయడం, అలవాట్లు మార్చుకోవడం ఇట్లాంటివి చేయాలండి.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఆర్మూర్ మండల మంత్రి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఇది మరి గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి దేని గురించి వస్తారు, ఏం దీనికి వస్తుంది మేడం అని అడుగుతున్నా.
0: ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోతే, సరిగా తినకపోతే వస్తుందండి. రెండోది తిన్న దాంట్లో ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇట్లాంటి ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకటేసారి ఎక్కువ ఎక్కువ తిన్నా సరే ఈ టైప్ ఆఫ్ సమస్యలు రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది.
2: నాకు సార్ ఒక రిక్వెస్ట్,
0: చెప్పండి.
2: నాకు కొంచెం షుగర్ ఉంది, రాత్రికి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మటను తక్కువ ఏమన్నాడు, దాని గురించి కొంచెం ఛాతీలో మంటలు వేసినట్టు అవుతున్నది ప్రాబ్లం.
0: యూజువల్గా మీరు నాన్ వెజ్ తినొచ్చండి, అందులో మటన్ వల్ల ఏమవుతుందంటే మటన్కి అరుగుదల శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది బాడీకి. నార్మల్గా మనకి 4 గంటల్లో తిన్న ఫుడ్ అంతా అరిగిపోవాలి, కానీ మటన్ ఒక 8 గంటలు, 10 గంటలు, కొంతమంది 24 గంటలు కూడా టైం పడుతుంది. సో సాధ్యమైనంత వరకు హై ఫ్యాట్ ఉన్న కంటెంట్ ఉన్నవి తగ్గించాలి. ఫిష్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. దట్టు వేపుడు పదార్థాలు కాకుండా కర్రీ రూపంలో తినండి.
2: కర్రీ రూపంలో. థ్యాంక్ యూ సార్.
0: ఓకే
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అసిడిటీకి కానీ అల్సర్స్ కానీ ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? అంటే మీరు ఇందాక
0: ఫస్ట్ అసలు వాటిని ఎలా గుర్తించాలి? సో గుర్తించడం అనేది ఎండోస్కోపీ చేస్తే మనకి అసిడిటీ సమస్యలు, అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, తర్వాత ఇన్ఫెక్షన్ ఉందా. సో గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, యూజువల్గా మనం చాలా వరకు ఆహారపు అలవాట్లు ఇవి మానేస్తే చాలా వరకు తగ్గుతుంది. అల్సర్ ఉందనుకోండి, దానికి 8 వారాల కోర్స్ వాడాలి. కోర్స్ వాడితే యూజువల్గా ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడితే దానికి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెచ్ పైలోరి, నేను ఇందా చెప్పినట్టు సగం మంది అంటే 50% ఆఫ్ ఇండియన్స్కి హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫెక్షన్ ఉందో ఒక 2 వారాలు యాంటీబయాటిక్ కోర్స్ వాడి తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్లు ఒక 4 వారాలు వాడితే ఈ టైప్ ఆఫ్ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ఎవరికైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఇదంటే కొంతమందికి లేట్ స్టేజ్లో దీన్ని ఇంకా అశ్రద్ధ చేసి చేసి చేసి కొంతమందికి స్టమక్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి మనం తినే ఫుడ్ వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వస్తామని వామిటింగ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకా ఊరికూరికే వెనక్కి రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి ఒక 10% మందికి ఎన్ని ట్యాబ్లెట్లు వాళ్ళ తగ్గట్లేదు అంటే వాళ్ళకి ఫండోప్లైకేషన్ అనే ఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ ద్వారానే వాళ్ళు కరెక్ట్ అవుతుంది. సో ఇవి యూజువల్గా చికిత్సా విధానాలు. ఇంకా మనం ప్రికాషన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తినగానే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, స్పైసీ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
1: సో కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి మా ఆకాశవాణి శ్రోతలందరికీ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి మీరు. ధన్యవాదాలండి మీకు ప్రసాద్ గారు. నమస్తే.
0: నమస్కారం.
3: ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:01 దాటి 10 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ ట్యూన్డ్ వివిధ్ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెను తప్పించేందుకు గవర్నర్కు సిఫారసు పంపించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా మాజీ ఎంపీ జి సుధారాణి నియామకాలకు సీఎంగా రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నిర్ణయంతోనే తెలంగాణ సీఎంను చేశామని, ఆయనపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్ర క్రమశిక్షణ రాహిత్యమని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులపై కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసింది. కేబినెట్ నుండి తనను తొలగించడంపై కొండా సురేఖ స్పందిస్తూ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ న్యాయశాస్త్ర విద్యార్థుల నమోదుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయ విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. 8,000 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖలతో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టిన చీఫ్ను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీ ట్రాన్స్కో తన అధికారులకు, ఉద్యోగులకు, ఆర్టిజన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా సంస్థ అంతర్గత సమాచారాన్ని, అధికారిక విషయాలను పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా లేదా బయటి వ్యక్తులకు అందించడం సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించడమేనని సీఎండీ స్పష్టం చేశారు. శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక EOS-05 ఉపగ్రహాన్ని రేపు తెల్లవారుజామున నింగిలోకి పంపించనున్నట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. జియో సింక్రొనైజ్ కక్షలోకి ప్రవేశించే ప్రథమ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది దేశ భూ పరిశీలన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఈవినింగ్ మై డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సెకండ్ల ముళ్ళుని ఆపలేం, టైం లాప్స్ లా దూసుకుపోతున్న లైఫ్ కి బ్రేక్లు వేయలేం, కానీ పరిగెత్తే ప్రపంచాన్ని కాసేపు పాజ్ చేసే సూపర్ పవర్ ఒకే ఒక దానికి ఉంది. ఏంటది? అదే ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, అదే ఆ మూడు అంగుళాల ఛాయ్ గ్లాస్ కి కదా. టీ మరిగే ఆ 5 నిమిషాలు, దాన్ని ఆస్వాదించే ఆ 10 నిమిషాలు ప్రపంచం మన జోలికి రాదు. ఆ సమయంలో ఆలోచనలు చాలా క్లియర్ అవుతాయి, మైండ్ చాలా ఫ్రీ అవుతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. సో రండి, మీ లైఫ్కి ఆ పాజ్ బటన్ నొక్కండి, మీ కప్పు నింపుకోండి. మరి ఈ ఈవినింగ్ వైబ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి బాడీ వేడి డిఫరెంట్ ఛాయ్ కబుర్లతో మీ ఆర్జే, అంటే నేను మీ ఆర్జే సురభి రమేష్ రెడీగా ఉన్నాడు. అందమైన మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఎగ్జామ్ ఎంటర్టైనింగ్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు. మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. వివిధ భారతి అంటే వినోదం, వినోదం అంటే అదిరిపోయే పాటలు.

ఒంటిదం తరిల్లేలా ఒంటిలో నిరగటం అంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

పిలిస్తే నా జిమ్మెదారి కాదు, కొంచెం జాగ్రత్త. రైట్, మరి ఇలాంటి పాట విన్న తర్వాత స్టెప్ వేయకుండా ఉండరు కదా. ఎనీవేస్, మంచి జోష్ఫుల్ సాంగ్ ఫ్రమ్ త్రిబుల్ ఆర్ మూవీ నుంచి, రాహుల్ సుబ్బగంజ్ కాలభైరవ పాడినటువంటి పాట, చంద్రబోస్ రాసినటువంటి పాట, ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో అద్రిపోయే పాట విన్నాం కదా. మరి నాటు పాట విన్నారు కదా. మరి ఆ నాటు పాటలో ఉన్నటువంటి మరి మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక అప్డేట్ కూడా అందిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: లక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ల సమయం 5:17 దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సాయంత్రం పూట అలా ఛాయ్ తాగుతూ మంచి మంచి కబుర్లు వింటూ ఉంటే దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి ఖుషినిచ్చేటటువంటి కబుర్లలో ముందుండేది ఏంటంటే సినిమా అనమాట. సినిమా అంటే మనకి 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు బాస్, ఇది ఒక ఎమోషన్, అది ఒక సెలబ్రేషన్ కదా. మరి ఫేవరెట్ హీరో సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా, షూటింగ్ లొకేషన్ నుంచి చిన్న లీక్ దొరికినా పండగ అంటే పండగ పండగ పండగ పండగ ఫ్యాన్స్కి. అందుకే రెండు అదిరిపోయి క్రేజ్ అప్డేట్స్ తెచ్చాయి. ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. చిన్న గాయం వల్ల పడిన చిన్న బ్రేక్కి గుడ్ బై చెప్పేసి ప్రశాంత్ నీల్ అండ్ తారక్ కాంబో విధ్వంసం. డ్రాగన్ షూట్ మరో 2 వారాల్లో మళ్ళీ స్వింగ్ షూట్లోకి స్టార్ట్ కాబోతుందట. అనిల్ కపూర్, రుక్మిణి, వసంత్లు కూడా దీంట్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నారు. పక్క ప్లానింగ్తో ఫిబ్రవరి కల్లా షూటింగ్ మొత్తం ప్యాకప్ చెప్పేసి అవకాశం ఉందంటున్నారు. మరి రవి బస్రోర్, గూస్ బాంబ్స్ మ్యూజిక్, మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందట. అలాగే మరి ఇంకొక అప్డేట్ ఏంటంటే కన్నడ బాద్షా కిచ్చా సుదీప్ నిన్న బర్త్డే స్పెషల్గా తన నయా పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ దేవరాయ అనే గూస్ బంప్స్ తెప్పించే రాయల్ టైటిల్ని రివీల్ చేశారు. మరి విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల క్యారెక్టర్లో సుదీప్, ఆ గ్లిమ్స్ ఇప్పుడు నెట్టింట్లో మాస్ వైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక విజువల్ వండర్కు హనుమాన్ ఫేమ్ గౌరవహాన్ని అందిస్తున్నటువంటి హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో పూనకాలు పుట్టించడం, పూనకాలు తెప్పించడం గ్యారంటీ అంటున్నారు సినిమా టీమ్ వాళ్ళు. ఏదేమైనా కూడా ఇలాంటి అప్డేట్స్ ఉంటే మనకు కూడా దిల్ ఖుషి అవుతుంటే. ఏదైనా ఇక్కడ కిచ్చా సుదీప్ గురించి చెప్పుకుంటే ఒక్కసారిగా ఈగా సినిమా నుంచి మనకు పరిచయం అయ్యి, అంటే అప్పటికే రకరకాల సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఈగా తోటి తెలుగు వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. దాంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రారంభమైంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా అయిందంటే పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. మరి ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి కిచ్చా సుదీప్ సూపర్ హిట్ మూవీ విక్రాంత్ రోణా నుంచి నకాశ జేజ్ మంగ్లి పాడినటువంటి పాట, రామజోగేశ్ శాస్త్రి సాహిత్యం, ఏ అజ్నీష్ లోక్నాథ్ సంగీతం.

0: తెగ వాయించి చేసి ఉంటారు కదా, మరి గిటార్ని అంటూ రైట్, ఇలాంటి జోషుని నింపే పాటలు మరిన్ని వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే ఎస్ కరెక్ట్ సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు చాయ్ దో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆజీ సురభి రమేష్. ఒక విషయం ఏంటంటే, ఓ మై గాడ్, ఓరి దేవుడో, ఇంత ఇంటెన్సిటీ మన వాయిస్లో మన ఎక్స్ప్రెషన్లో రావాలంటే సడన్గా ఏదో పెద్ద సర్ప్రైజింగ్ విషయమో వింతో విశేషమో జరుగుండాలి కదా, అది కూడా సడన్గా. కానీ నాకు మాత్రం హైటెక్ సిటీ మైండ్ స్పేస్ వైపు వెళ్ళినప్పుడు, కోకాపేట విప్రో సర్కిల్ వైపు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఓ మై గాడ్, ఓరి దేవుడో అనిపిస్తూ ఉంటుంది తెలుసా. నిజంగానే, ఎందుకు అంటే అలా తలపైకెత్తి చూస్తే టోపీ పడిపోయేంత ఎత్తు మేఘాలను ముద్దాడుతున్నట్టుండే ఆకాశహర్మ్యాలు, స్కై స్క్రాపర్స్ అంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగులు చూసినప్పుడంతా వాట్ ఏ వ్యూ బాస్ అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ ఎంత ఎత్తుకి ఎదిగిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అంటే సెప్టెంబర్ 3 నేషనల్ స్కై స్క్రాపర్ డే నేషనల్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మరి డీటెయిల్స్ డీటెయిల్డ్గా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏఆర్ రహమాన్ రై రై రారా అంటున్నాడు, ఎందుకో వినోదం స్టూడియో.

0: మళ్ళీ నేను వచ్చేసాను. నేను మ్యాచ్ చేస్తున్న రమేష్ మాస్తు పాట పెద్ద మూవీ నుంచి ఏ ఆర్ రహమాన్ పాడినటువంటి పాట, అనంతరామ్ రాసినటువంటి పాట, ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ అనేటువంటి పాట వింటుంటే దిల్ భలే వైబ్రేట్ అవుతుంది కదా. ఇలాంటి వైబ్రేటింగ్ పాటలతో పాటు మస్తు మస్తు మాటలు కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్ స్కై స్క్రిపర్స్ డే సెప్టెంబర్ 3, దాని గురించి చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఓ మై గాడ్, ఓరి దేవుడో అనేంత ఎక్స్ప్రెషన్ రావాలంటే

మరి అంత హైట్ బిల్డింగ్ చూసినప్పుడు వస్తూ ఉంటుంది. పక్క పక్కనే కాకుండా ఒకదానిపై ఒకటి ఇళ్ళు కట్టుకుంటూ ఆకాశంలో మేడలు కట్టడం కల కాదు, రియాలిటీ అని ప్రూవ్ చేసిన మన బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ కోసం ఈ స్పెషల్ డే, ఫాదర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ లూయిస్ సల్లివన్ బర్త్డే సందర్భంగా ప్రపంచమంతా ఈ స్కైలైన్ వైబ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉందన్నమాట. 1880లలో చికాగోలో కేవలం 10 అంతస్తుల బిల్డింగ్ కడితేనే ప్రపంచం నోరెళ్ళబెట్టి చూసింది. కట్ చేస్తే ఇప్పుడు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ఇకగా 163 అంతస్తులతో క్లౌడ్స్లో చిల్ అవుతూ ఉంటుందన్నమాట. టాప్ ఫ్లోర్ పెంట్ హౌస్లో ఉంటూ సిటీ వ్యూను ఎంజాయ్ చేయాలనేది చాలామంది డ్రీమ్. అఫ్ కోర్స్ లిఫ్ట్ ఆగిపోయి మెట్లు ఎక్కాల్సి వస్తే అంతగా నవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అన్ని రకాల ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏదైనా హై రైజ్ రూఫ్ టాప్కి వెళ్ళి కాసేపే అలా అమేజింగ్ సిటీ స్కైలైన్స్ను ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ టైంలో భలే ఉంటుంది తెలుసా, కలర్ఫుల్ లైట్లతో అబ్బో హైదరాబాద్ సిటీ అంత పెద్ద బిల్డింగ్ నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. మరి అలాంటి ట్రై చేయండి. లేదు మనం అలాంటి అవకాశం లేదంటే బుల్లెట్ ఎక్కి చక్కగా, అంటే మీ దగ్గర ఉన్న బైక్ని ఎక్కి అలా అలా అలా ఆ బిల్డింగ్స్ ఉన్న వైపు అలా వెళ్ళి చూస్తుండండి, దిల్ భలే ఖుషి అవుతుంటుంది. ఇగో ఇలా ఈలోపు ఒక వండర్ఫుల్ ట్రాక్ ద వారియర్ మూవీ నుంచి బుల్లెట్ అంటూ సింబు హరిప్రియ పాడినటువంటి పాట శ్రీమణి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: యాస్ స్టూడియో క్లాక్ లో సమయం 5:30 అయింది. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. రైట్, మనమున్నాం దేంట్లో, చాయ్తో హాయ్ కబుర్లో. మరో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 6 కాస్త 5 అయిపోయింది, 20కి ఇంకో 3 యాడ్ అయింది అనమాట. ఏంటి, 6 కాస్త 5 అయిపోయింది 20కి ఇంకో 3 యాడ్ అయిందా? ఏంటి నంబర్ల మాయ అనుకుంటున్నారా? మీ జేబుకు తెలియకుండానే కత్తరపడి ఈ షాకింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కో రూల్తో పాటు ఖాతాదారుల ఏజ్ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో. అయితే మీ ఖాతా కెనరా బ్యాంక్లో ఉంటే వెంటనే అలర్ట్ అయిపోయింది, ఎందుకంటే సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఏటీఎం రూల్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒకటి అమలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యాంకులో మాత్రం వచ్చేసాయి, అందరికీ బ్యాంకింగ్ సర్వీస్లో దాదాపుగా అన్నీ ఈక్వల్గానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. ఇప్పటిదాకా నెలకు దక్కిన 6 ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లు కాస్త ఇకపై 5 మాత్రమే ఉంటాయి. ఈ లిమిట్ దాటితే గతంలో ఉన్న 20 రూపాయల ఛార్జ్ ఇప్పుడు 23 ప్లస్ GST అయిందనమాట. బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా, మినీ స్టేట్మెంట్ తీసినా కూడా ఈ 5 కౌంట్ అయిపోతుంది. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అకౌంట్లో సరిపడా డబ్బులు లేవని తెలియక ఏటీఎంలో విత్డ్రాకి ట్రై చేశారో, దానికి కూడా 23 రూపాయలు ప్లస్ GST పెనాల్టీ పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఊరికి ఏదో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే తక్కువ వెళ్ళిపోతాయి, ఒక 23 రూపాయలు వెళ్ళిపోతాయి. సో సీనియర్ సిటిజన్స్కి మాత్రం 8-8 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ యథాతథంగా ఉంచారు. అలాగే గ్రీన్ పీస్ జనరేషన్ ఛార్జీలను 23 నుంచి 5 రూపాయలు తగ్గించి కాస్త కొంచెం రిలాక్సేషన్ కల్పించారనమాట. సో బ్యాలెన్స్ చెక్కింగ్కి ఊరికి ఏటీఎంకి వెళ్ళి కార్డు స్వైప్ చేయకండి, మొబైల్ బ్యాంకింగ్ వాడండి, మీ మనీని కాపాడుకోండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది డొకాయిట్ మూవీ నుంచి భీమ్ సిస్లియో రామిరియల, చరితా గాంధీ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం, భీమ్ సిసులు యోగ్యాని సంగీతం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 5:36 దాటింది. నేను మీ ఆర్జే శ్రీ రమేష్. మనం చాయ్తో హాయ్ కబుర్లో మరో ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నిజంగా ఎంత స్మార్ట్? రీల్స్ చూడడానికి ఒకటి, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇంకోటి, చాటింగ్కి మరొకటి, ఫోన్ నిండా యాప్సే యాప్సే యాప్సే యాప్సే యాప్స్ కదా. కానీ మీ జేబుకు రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా మీ టైము మనీ రెండింటినీ సేవ్ చేసే సూపర్ పవర్ యాప్స్ మీ ఫోన్లోనే ఉన్నాయి అని తెలుసా? అని అంటారు కదా. అర్థమైంది కొంచెం. అంటే ఇలాంటి వాటిని పెట్టుకోకుండా ఎంతసేపు ఇలాంటి గేమ్స్కి సంబంధించో, ఫుడ్ గురించో, ఆన్లైన్ గురించో ఖర్చు పెట్టే వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన టాప్ 5 లైఫ్ సేవింగ్ యాప్స్ ఏంటి అని, అవి మీ ఫోన్లో ఉంటే మీ లైఫ్ని ఎలా ఈజీ అయిపోతుందో, ఎలా ఈజీ చేస్తాయో తెలుసా? అవేంటో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. దళారి మహాందీ, సునిధి చౌహాన్ పాడినటువంటి పాట, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. థమనైసస్ మ్యూజిక్ కంపోజిషన్లో గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి జరగండి అండ్ వండర్ఫుల్ ట్రాక్ స్టూడియో ఆన్.

పాట వినుకుంటూ జరగండి జరగండి జరగండి అంటూ పాట వింటే సరిపోదు, మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తప్పకుండా వెనక బైకులు వచ్చినప్పుడు పక్కకు జరగడం బెటర్. లేకపోతే లేని పోని చిక్కులు పడే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్, మరి రోడ్ సెన్స్ను పాటిస్తూ మీ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉండండి. మంచి మాటలు, పసందైన పాటలు అన్నీ కూడా వినిపిస్తాను. నేను మీ ఆర్జే సురభి రమేష్, మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లులో. మరి ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇంపార్టెంట్ యాప్స్ మన ఫోన్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆటలు పాటలు యాప్సే కాదు, కొన్ని పనులను ఈజీ చేసే టాప్ 5 అఫీషియల్ యాప్స్ మీ ఫోన్లో తప్పనిసరిగా ఉండాలి. నెంబర్ 1 బిఐఎస్ కేర్ యాప్ అనమాట. గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా, నగలపై ఉండే HUID నెంబర్ కొడితే చాలు అది ఒరిజినలా కాదా అని క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక నెంబర్ 2 ఆధార్ యాప్. ఈ ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మోసం చేయకుండా మీ బయోమెట్రిక్ని మీరే లాక్ లేదా అన్లాక్ చేసుకునే సూపర్ ప్రైవసీ ఫీచర్ ఇందులో ఉందన్నమాట. అలాగే నెంబర్ 3 డిజీ లాక్, డ్రైవింగ్ లైసెన్స్, RC మార్క్షీట్స్ జేబులో మోయాల్సిన పనే లేదు. ట్రాఫిక్ పోలీసులు అడిగినా కూడా ఈ డిజిటల్ కాపీలు లీగల్గా వ్యాలిడ్ అనమాట. ఇక నెంబర్ 4 ధమిని యాప్ అనమాట. పిడుగులు ఎక్కడ ఎన్ని నిమిషాల్లో పడబోతున్నాయో కలర్ కోడ్స్తో ముందే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులకు బయట తిరిగే వరకు ఇది చాలా యూస్ఫుల్. ఇక నెంబర్ 5 డిజీ యాత్ర. ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి నో మోర్ క్యూస్. మీ ముఖం స్కాన్ చేస్తే చాలు, ఎయిర్పోర్ట్ గేట్స్ దాటి నేరుగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ యాప్లను అఫీషియల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుంటారు కదా. రైట్, మంచి మాటలు, పసందైన పాటలు వింటూ ఉంటే టైం అలా అలా అలా అలా వెళ్ళిపోతుంది. మరి ప్రతిరోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఛాయ్ కబుర్ల గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 5:50 వరకు మీరు ట్యూన్ చేసే ఉంచండి ఛాయ్తో హాయ్ కబుర్లు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జునితా గాంధీ, శ్రీకృష్ణ పాడినటువంటి అద్రిపోయే పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, థమానైసెస్ సంగీతం. అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది.

ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్, అరుణ్ కౌండిన్య పాడినటువంటి అదిరిపోయే పాట భీమ్లా నాయక్ నుంచి విన్నారు కదా. మరి స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. స్టే ట్యూన్డ్.

0: 2020 क्रिकेट एशिया कप में आज ग्रुप ए में भारत का मुकाबला हांगकांग से होगा। मैच दुबई में भारतीय समयानुसार रात 8 बजे से शुरू होगा। किदांबी श्रीकांत और सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी चीन मास्टर्स बैडमिंटन टूर्नामेंट के क्वार्टर फाइनल में पहुंच गए हैं। महिला सिंगल्स के में तन्वी शर्मा और मिक्स डबल्स में ध्रुव कपिला और तनिषा क्रेस्टो को हार का सामना करना पड़ा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 6:05:39 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: 8 వసంతాల మూవీ నుంచి కేఎస్ చిత్ర పాడినటువంటి పాట వనమాలి, సాహిత్యం హషం అబ్దుల్ వహాబ్, సంగీతం మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 1553 లేదా 99

0: 9998-5102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్ర మంత్రిమండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవటాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరియేట్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను లేవనెత్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. వార్తల వివరంగా. తెలంగాణ కాంగ్రెస్లో జరిగిన ఒక కీలక రాజకీయ పరిణామంలో భాగంగా మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుండి తొలగించడానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆమె రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తక్షణమే తొలగించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేస్తూ లేఖ పంపారు. ఇదిలా ఉండగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి స్థానంలో మాజీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీరెళ్ల శారదను, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా జి సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ నుండి తనను తొలగించడంపై స్పందిస్తూ కొండా సురేఖ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు లేదా చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల టికెట్ కోసం తన కుమార్తె చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో దాన్ని పోల్చారు. అలాగే డి శ్రీనివాస్ కుటుంబంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు బహుళ పార్టీల ప్రమేదం ఉందని తెలిపారు. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్రంలో గత 1000 రోజులుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గంటలు అమలు చేసిందని, మరో 2 గంటలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
1: ఒక్కొక్క శాఖ ద్వారా ఒక చర్చ చేద్దాం. ఆర్ఎండ్బి శాఖ, పిఆర్ శాఖ, వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ శాఖ మాట్లాడదాం సిద్ధమా అని చెప్పాడు.
0: కేవలం అంతర్గత పార్టీ కలహాల నుండి బయటపడటానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి రాజకీయాలను చేయకుండా పెండింగ్లో ఉన్న కేంద్ర నిధులు, పన్నుల వాట, తెలంగాణకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి సాధించాలని ఆయన వారిని కోరారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క వస్త్ర జనపనార సంచుల తయారీ

చేస్తున్నట్లతో సహా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా స్వయం సమృద్ధి గురించి ఆమె మాట్లాడుతూ మహువా పువ్వులు, తేనె, ఆకు పళ్ళాలు వంటి స్థానిక అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలని గిరిజన మహిళలను ప్రోత్సహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించేందుకు బయలుదేరగా రామచంద్రరావును పార్టీ కార్యకర్తలను అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలా ఉండగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయం వద్ద బీజేవైఎం నిరసన సందర్భంగా తన అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేట్ మహేశ్వర్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మిర్యాలగూడలో జరిగిన ర్యాలీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు 30,000 మందికి పైగా రైతులు ఘనస్వాగతం పలికారు. దారిలో కళాశాల భూములు, సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి ఎంజీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆయన కలిశారు. వారికి ఆయన తన పూర్తి మద్దతు ఇస్తానని హామీస్తూ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి జ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా లేవనెత్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 76.2 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ రోడ్లను 5.5 మీటర్ల మేర విస్తరించడం కాంగ్రెస్ ప్రభుత్వ స్వతంత్ర స్పందన వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కోడిపల్లిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాలను ఆసుపత్రిని సందర్శించి అధునాతన క్లినికల్ సేవలు, డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాలను పరిశీలించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద శాటిలైట్ టీవీ, డిటిహెచ్, హెచ్ఐటిఎస్, ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, ఐపీటీవీ కోసం ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాలను ఏకీకృతం చేస్తూ టెలికమ్యూనికేషన్ టెలివిజన్ రేడియో అనుబంధ సేవల నియమావళి 2026/5 జారీ చేసింది. వెన్నుముక సమస్యలు, కండరాల క్షీణత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫిలియాతో బాధపడుతూ మంచాన పడిన రోగుల నుంచి అత్యవసర వైద్య సహాయం కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ న్యాయవాదులను కోరారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి రాజన్న సిరిసిల్ జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలను పంపిణీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై గిరిజన గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా వేధింపులు వంటి నేతలను ప్రస్తావిస్తూ జరిగిన సంఘటన వెంటనే 1930 హెల్ప్ లైన్ ద్వారా రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు. జలవనరుల పరిరక్షణ, అభివృద్ధికి కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటిపారుదల, మత్స్యశాఖల పనితీరును సమీక్షించిన ఆమె 164 చిత్తడి నేలలను గుర్తించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వాటి మొత్తం విస్తీర్ణాలు, సరిహద్దులు, ఎఫ్టీఎల్ స్థాయిలను సర్వే చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర మంత్రిమండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించబోటని తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచులగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరీ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జాజ్ స్టూడియోకి లగల సమయం 6:21. నేను మీ ఆర్జెస్ట్ రమేష్. మరి ఈవినింగ్ 6:30 అంటే ఇంకొంచెం అంటే రోజు ఉండే సందడి టెన్షన్ కంటే కూడా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఆఫీసు నుంచి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బిజినెస్ నుంచి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజీలు స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెళ్ళే టైంలో కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కళ్ళు రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్తే కొంచెం సేఫ్గా వెళ్ళొచ్చు. బయట వర్షం చినుకులు పడుతున్నాయి ఆగుతున్నాయి. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు హ్యాపీగానే కూల్గా ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు. మరి చేసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా పని నుండి బయటకు వచ్చే వాళ్ళు మాత్రం తప్పకుండా వాటిని మీతో పాటు తీసుకుని, అంటే గొడుగు కానివ్వండి, జర్కిన్ కానివ్వండి, ఒకవేళ మీ దగ్గర పడకపోయినా కూడా వీలైతే హ్యాండీలో ఉండే ఈజీగా క్యారీ చేసేటటువంటి వాటిని తప్పకుండా పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు అలా బయటకు వచ్చిన తర్వాత బోరున వర్షం పడిన తర్వాత మనం ఏం చేయలేం, కాబట్టి అలాంటి ఇబ్బందిని ఫేస్ చేయకూడదు అంటే తప్పకుండా మీతో పాటు క్యారీ చేస్తూ మిగతా పనులన్నీ కూడా చేసుకోండి. మరి ఈ టైంలో మంచి పాటలు మీకోసం నేను వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది యస్ మణిశంకర్ వరప్రసాద్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడినటువంటి పాట. భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. భీమ్ సిసిలియో మ్యూజిక్ కంపోజిషన్లో మిసల పిల్ల అంటొస్తుంది స్టూడియో.

0: Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujinyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu Vikshinchandi. కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ అజే సురభి రమేష్. ఎస్, తినండి, తిరగండి, తిరగండి, తినండి, కానీ ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినకండి. ఎందుకంటే వర్షాకాలం అనగానే సాయంత్రం అవ్వగానే జూ జూ లాగుతుంది గుండెకాయ. దేనికంటే పక్కనే రోడ్డు పక్కన వెళ్తుంటే వేడివేడి మిర్చి బచ్చీలు పకోడీలు బల్లే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా. కొనేటప్పుడు తినేటప్పుడు ఆ ప్లేస్ అండ్ ఆ చేసేవాళ్ళ నీట్నెస్ని ఒకసారి గమనించిన తర్వాతే తినడానికి ప్రిపేర్ అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం అవాయిడ్ చేయలేము, గుండెకాయ అలా లాగేస్తూ ఉంటుంది, మరి పకోడీను ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ అలా అని ప్రతిసారి మనం రెస్టారెంట్లో వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని తినడానికి కూడా కుదరదు. కానీ చేసేటప్పుడు మాత్రం అక్కడ చూసి గమనించిన తర్వాత దాంట్లో కొంచెం సెలెక్ట్ చేసుకొని మీరు తినడానికి ప్రిపేర్ అవ్వండి. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలాగా ఉన్నారు జనాలు అనేది అండ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమని మరి తెలుస్తుంది. చాలామంది వీటి మీద సెర్చ్ చేసిన వాళ్ళు కూడా అవాయిడ్ చేయలేము, కానీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటివి మీరు ఇష్టమైన వాటిని తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తర్వాత పర్సు కూడా అలా అలా అలా పర్సు వెయిట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ వర్షాకాలంలో ఇలాంటి అట్రాక్షన్స్ ఏమైనా ఉంటే దాదాపుగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక తప్పదు అన్నప్పుడు కొంచెం చూసి మీరు ఆ పరిసరాలు చూసి అవి చేసే విధానం చూసి మీరు ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఓకే, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. తెలుసు కదా మూవీ నుంచి సిద్ధిరామ్ పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం థమనే సాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి లైట్ చేసుకుంటారు ఆ పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. నేను మీ ఆర్జేశ్వరమేజ్ రైట్. మనం ఈవినింగ్ టైం చాలా కంఫర్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం, కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఏదో ఇబ్బందులు పడుతూ కొంచెం అంటే చికాగ్రా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే వర్షాకాలంలో మాత్రం కొంచెం జాగ్రత్త, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, చెట్టు నీడని ఇస్తుంది ఈ వర్షాకాలంలో. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్, అంటే వర్షం స్టార్ట్ అవ్వగానే చాలామంది చేసే పని ఏంటంటే బండిని తీసుకెళ్లి టక్కున చెట్టు కింద పార్క్ చేయడం, అమ్మాయ మన బండి తడవదు అని ఫుల్ చిల్ అయిపోతూ ఉంటారు. కానీ సీన్ కట్ చేస్తే ఈదురుగాలకి వర్షపు నీటి బరువుకి ఏ కొమ్మ ఎప్పుడు కట్ అయి కింద పడుతుంది ఎవరికి తెలియదు. ఒక భారీ కొమ్మ అలా టచ్ అయిన కారు విండ్షీల్డ్ కథం, బైక్ ట్యాంకు నుజ్జు నుజ్జయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, గ్యారేజ్ తిరుగులు, అబ్బో జేబుకు భారీ డెంట్ పట్టడం గ్యారంటీ. ఇక బై మిస్టేక్ మనం అక్కడే ఉంటే ప్రాణాలకు కూడా రిస్కే. కాబట్టి అంటే చెట్టు నేచర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్టే. కానీ ఈ మాన్సూన్లో దాని కింద పార్కింగ్ మాత్రం పక్క రాంగ్ చాయిస్ అనేది గుర్తుపెట్టుకుని కాస్త తడిచినా పర్లేదు, వెహికల్ని సేఫ్ స్పాట్లోనే పార్క్ చేయండి. థింక్ స్మార్ట్, బీ కేర్ఫుల్. వింటుండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. సెగమవి నుంచి సునీత సుజన్నయ్య పాడినటువంటి పాట, శ్రీమణి లిరిక్స్ అందించారు, జోషు శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట వర్షం ముందుగా అంటూ ఎంజాయ్.

0: Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాగ్ల సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో, ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ భద్రత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి,

0: అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207 నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కుండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కుండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్రాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్రాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దియర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala today, this is Chetan saying bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో నందకిషోర్ లిరిక్స్ అందించగా సింధూరి విశాల్ పాడినటువంటి పాట కుబేర మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స ఈ అంశంపై డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం పెట్టారు.

రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి ఈ పాట అమ్రాన్ మూవీ నుంచి విన్నారు. రామజోగ శాస్త్రి సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్ సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామయోగేష్ శాస్త్రి లిరిక్స్ అందించక సుభాషిణి పాడినటువంటి పాట విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 మెగాహెర్ట్స్ పై.

0: ఈట్ ద స్టార్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీ

ఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమాపేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహ బంధాన్ని ఈ సందర్బంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ ఔట్రీచ్ జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్కు చెందిన లీ చెయ్యుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స అంశంపై డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన రుమటైడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ రామరెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రామరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ప్రముఖంగా సమాజంలో వింటుంటాము, ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో. 50-60 ఏళ్ల వరకు ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళని కనబడేవాళ్ళు కాదు,
1: ఇంతకుముందు ఉండేవి కావు. ఈ రోజుల్లో మనం మారుతున్న జీవన శైలి, మారుతున్న తిండి అలవాట్ల వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు
0: ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏంటంటారు?
1: ఆయుర్వేదంలో రుమటైడ్ ఆర్థరైటిస్ ని ఆమవాతం అని అంటారు. ఆమము వాతము. ఆమం అంటే ఏంటంటే, ఇది ఒక అపక్వమైనటువంటి, అంటే సరిగా డైజెస్ట్ కానటువంటి ఆహార విషం, అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము విషంగా తయారవుతుంది, దాన్ని ఆమం అంటాము. అదేవిధంగా వాతం కూడా ప్రకోపించి, ఇట్లా ప్రకోపించినటువంటి వాతము ఆమాన్ని మన శరీర ప్రదేశంలో అంతటికి చేరవేస్తుంది. అంటే ఏ భాగంలో చేరవేస్తుందో ఆ భాగానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇక్కడ ఆమవాతంలో ఈ వాతము ఆమాన్ని, ఆమ విషాన్ని, ఇది ఒక టాక్సిన్, ఈ టాక్సిన్ని కీళ్ళల్లో చేరవేస్తుంది. ముఖ్యంగా పెద్ద కీళ్ళల్లో, అంటే లార్జ్ బిగ్ జాయింట్స్లో చేరవేస్తుంది. చేరవేయడం వల్ల అక్కడ ఈ ఆమం పేరుకుపోయి అక్కడ వాపు, నొప్పి వీటిని కలిగిస్తుంది.
0: ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏమిటంటారు?
1: ముఖ్యంగా రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి విరుద్ధాహార సేవన, రెండవది విరుద్ధ చేష్టలు. వేగావరోధం అంటే అధారణీయ వేగాలన్నీ కొన్ని ఉంటాయి, వాటిని ఆపినట్లయితే దాన్ని వేగావరోధం, వేగధారణ అంటారు. ఈ కారణాల వల్ల ఆమం శరీరంలో తయారవుతుంది. ముఖ్యంగా మనం మొదట విరుద్ధాహారాలు తీసుకుందాం. అంటే మనం ఆహార పదార్థాల్లో పరస్పరం విరుద్ధ గుణం కలిగినటువంటి ఆహార పదార్థాలని జఠరాగ్ని మందగించినప్పుడు తీసుకున్నట్లయితే ఆమం తయారవుతుంది. ఉదాహరణకి పాలు, మిల్క్ ప్రోడక్ట్స్, పులుపు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇడ్లీ తిన్న తర్వాత ఛాయ్ తాగుతారు. ఇడ్లీ పులుపు వస్తుంది కాబట్టి పులుపు ప్లస్ ఛాయ్ తాగడం వల్ల ఈ రెండు విరుద్ధం అవుతుంది.
0: ఛాయ్ కానీ, కాఫీ కానీ, పాలు కానీ,
1: ఏది కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ ఏది తిన్నా. అలాగే సాంబార్ తింటుంటాము, పెరుగు తింటుంటాము, ఇది కూడా విరుద్ధమే. పులుపు, మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా కానీ కలిపి తిన్నట్లయితే అది విరుద్ధంగా మారుతుంది. కొంతమంది అరటిపళ్ళు పాలు కలిపి మిల్క్ షేక్ చేసి తాగుతుంటారు, ఇది కూడా విరుద్ధం. కొంతమంది జామకాయలు, ఆరెంజెస్, దానిమ్మ పాలతో కలిపి మిల్క్ షేక్ చేస్తుంటారు. మిల్క్ షేక్ అనేది టోటల్గా విరుద్ధాహారం అవుతుంది. పుల్లటి పళ్ళు, పాలు విరుద్ధాహారం అవుతుంది. ఇదే కాకుండా కొంతమంది మామిడి పళ్ళని పెరుగు కలిపి తింటూ ఉంటారు, మామిడి పళ్ళు పాలు కలిపి తింటూ ఉంటారు, ఇవన్నీ విరుద్ధాలు. ఇంకొక రకంగా దేశ విరుద్ధం అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు శీతల ప్రదేశాలలో ఉండేవాళ్ళు ఇంకా చలవ చేసే పదార్థాలు తిన్నట్లయితే కూడా అప్పుడు కూడా ఆమం తయారవుతుంది. ఇప్పుడు వాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్లో, అంటే అడవులలో ఉండేవాళ్ళు వాత ప్రకోపక ఆహారాలు ఎక్కువ తీసుకున్నట్లయితే అది దేశ విరుద్ధం అవుతుంది. ఇలా తర్వాత మార్షీ ల్యాండ్స్, అంటే బురద నీళ్ళల్లో, అంటే బురద సైడు, సీషోర్ సైడ్ ఉన్న వాళ్ళు కఫ ప్రధానమైన ఆహారం తీసుకున్నట్టయితే అది దేశ విరుద్ధము, దోష విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇలా రకరకాల విరుద్ధాహారాల వల్ల శరీరంలో ఆమం అనే విషం తయారవుతుంది. అట్లాగే వాతం కూడా ప్రకోపిస్తుంది. ఇలా ప్రకోపించినటువంటి వాతము ఈ ఆమ విషాన్ని కీళ్ళల్లోకి చేరవేస్తుంది. ఏ కీళ్ళలో అయితే చేరుతుందో ఆ కీళ్ళలో, ముఖ్యంగా పెద్ద కీళ్ళల్లో, లార్జ్ జాయింట్స్లో, బిగ్ జాయింట్స్లో చేరి అక్కడ వాపుని, నొప్పిని కలిగిస్తుంది.
0: డాక్టర్ గారు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆహారం తీసుకోవాలన్న మాట సెలవిచ్చారు. ముఖ్యంగా చాలామంది గమనిస్తుంటారు, ఇక్కడ నుంచి పరాయి దేశం వెళ్ళడము, దూర ప్రదేశం

0: అంటే మార్షీ ల్యాండ్స్కి వెళ్ళడము, లేదంటే జంగల్ ఏరియాస్కి వెళ్ళడము, శీతల వాతావరణకి వెళ్ళినప్పుడు మేము ఇదే తిన్నాం మా ఇంట్లో అని చెప్పి అక్కడ తిన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ వాత ప్రకోపం జరిగే అవకాశం ఉంటుంది.
1: డెఫినెట్ గా వాత ప్రకోపం జరుగుతుంది. మేము ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది చూస్తున్నాం, అంటే చల్లటి ప్రదేశం నుండి వేడిగా ఉండే ప్రదేశానికి వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి, చిల్డ్ వెదర్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళలో సడన్ గా ఈ రుమటాయిడ్ ఆర్థరైట్ సిమ్టమ్స్ కనపడుతుంటాయి,
0: ప్రజెంట్ అవుతాయి
1: ఒకేసారి. అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ నుంచి ఎక్స్ట్రీమ్ హార్ట్కు ఎక్స్పోజ్ కాకూడదు. అదేవిధంగా వేడి పదార్థాలు తాగి చల్లటి నీళ్ళు తాగొద్దు. చల్లటి నీళ్ళు తాగి వేడి పదార్థాలు, కొంతమంది చల్లటి ఐస్ వాటర్ తాగి వేడి ఛాయలు తాగుతూ ఉంటారు. ఇది కూడా విరుద్ధమే.
0: సో శరీరానికి తన అనుకూలతను బట్టి మనం ఆహారం ఇవ్వాల్సి
1: ఆహారం
0: ఉంటుంది.
1: ఇవ్వాల్సి ఉంటుంది.
0: అంటే ఇక్కడ నుంచి నేను విశాఖపట్నం వెళ్ళాను, అక్కడ నా ఫుడ్ కొద్దిగా మార్పు చేయాలి, ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణాన్ని మన శరీరంపైన ఒక ప్రభావం చూపిస్తుంది కాబట్టి నేను తీసుకునే ఆహారం దానికి విరుద్ధంగా ఉండకుండా చూడాలి.
1: అంటే 1/4 1/4 బాడీకి అలవాటు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు తీసుకున్న అలవాట్లని కొంతవరకు తగ్గించి అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 1/4 1/4 అలవాటు చేసుకుని శరీరానికి పూర్తిగా సాత్మ్యం అయిన తర్వాత అప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఆహారాలు తీసుకున్నట్లయితే మీకు ఏమి ఆపత్తి, అంటే ఎలాంటి దోషం కలగదు.
0: అడాప్టేషన్,
1: అడాప్టేషన్
0: క్రమేణా మనం ఆ వాతావరణానికి మన శరీరం అలవాటు పడ్డ తర్వాత అక్కడ భోజనం చేయడం కరెక్ట్
1: కరెక్ట్,
0: లేదు సడన్ గా ఉన్న ఫలంగా ఎక్స్ట్రీమ్ చేంజ్ కనుక చేసినట్లయితే వెంటనే సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు
1: చేయదు అప్పుడు వాతపిత్త కఫాల ప్రకోపం తప్పకుండా జరుగుతుంది. ఆయుర్వేదంలో వేగధారణ అంటే వేగావరోధం అనే ఒక ముఖ్య కాన్సెప్ట్ ఉంది. ఇది ఏ చికిత్సా పద్ధతుల్లో లేదు. అంటే మల ప్రవృత్తి విసర్జించే సమయం ఆసన్నమైనప్పుడు మల విసర్జన జరపకుండా అలాగే పడుకున్నట్లయితే, ఈరోజు మనం సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళని చూస్తున్నాం, నైట్ వాళ్ళు 4 o'clock పడుకొని 10-12 వరకు పడుకుంటున్నారు. మల విసర్జన సమయంలో వాళ్ళు మల విసర్జన జరపకుండా ఆపుతున్నారు. దానివల్ల
0: రెగ్యులర్ గా ఉండే బయో క్లాక్ ప్రకారం పోవడం లేదు,
1: బయోలాజికల్ క్లాక్స్ ప్రకారం వీళ్ళు నడుచుకోవడం లేదు. అలాగే కాకుండా పనిలో పడి మల ప్రవృత్తి ఆసన్నమైనప్పుడు మల విసర్జన జరపకుండా ఆపడము, మూత్రవేగం ఆసన్నమైనప్పుడు మూత్రవేగం ఆపడము, తర్వాత అదేవిధంగా వాంతి వచ్చినప్పుడు వాంతి చేయకుండా ఆపడము, దగ్గు వచ్చినప్పుడు దగ్గు దగ్గకుండా ఆపడము, అలాగే త్రేన్పు వచ్చినప్పుడు తేన్పు తీయకుండా ఆపడము, అలాగే ఆవలింతలు వచ్చినప్పుడు ఆవలించకుండా ఆపినట్లయితే, ఇలా బలవంతంగా ఆపినట్లయితే ముఖ్యంగా వాతము ఆమదోషం తయారయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఆమవాతం ఫ్యూచర్లో ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రవృత్తికి ఆసన్నమైనటువంటి వేగాలను ఆపకూడదు.
0: ప్రకృతి సహజంగా వచ్చే ఏ కార్యక్రమాయినైనా
1: ఆపకూడదు,
0: ఆపకూడదు, బలవంతంగా ఆపకూడదు.
1: అలా ఆపినట్లయితే ఫ్యూచర్లో రాబోయే కాలంలో వ్యాధులను కలిగిస్తాయి.
0: అంటే ఆ ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఆమంగా మారి శరీరంలో డిఫరెంట్ భాగాల్లో
1: ప్రకటితమవుతుంది.
0: డాక్టర్ గారు ఒక విధంగా పూర్వం పెద్దలు ఒక మాట అంటారు, మూసి పెడితే పాసిపోతుంది అని. ఇందులో కూడా మనము చేయవలసిన ప్రక్రియ అంటే అటు మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ ఆవలింత కానీ మీరు అన్నట్టుగా ఏదైతే సహజంగా శరీరం ఇండికేషన్ ఇచ్చి చేయబడుతుందో దాన్ని బలవంతంగా ఆపినట్లయితే,
1: ఎందుకంటే టాక్సిన్స్ అన్ని అవి విసర్జింపబడాలి, బయటికి పోవాలి, అలా కాకుండా సిస్టంలోకి మళ్ళీ అబ్జార్బ్ అయ్యి రకరకాల వ్యాధులను కలిగిస్తాయి.
0: డాక్టర్ గారు ఈ ఆయుర్వేద పద్ధతిలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏ రకమైన చికిత్సా విధానం అందుబాటులో ఉంది?
1: చికిత్స ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది, ఒకటి శోధన చికిత్స, 2వది శమన చికిత్స. శోధన చికిత్సల్లోకి పంచకర్మలు వస్తాయి. శోధన చికిత్సలో ముఖ్యంగా ఆమవాతంలో విరేచన చికిత్స, తర్వాత వస్తి చికిత్స ఉపయోగంగా ఉంటాయి. తర్వాత బాహ్యంగా చేసేటి ముఖ్యంగా ఈ పిండస్వేదం, పత్రపిండస్వేదము, తర్వాత వాలుకా పిండస్వేదము, చూర్ణ పిండస్వేదము, ఇలా వాతాన్ని తగ్గించేటువంటి ఔషధాలతో చూర్ణంగా తయారు చేసి ఒక బోలస్గా తయారు చేసి ఏ సంధిలో ఏ కీలు భాగంలో అయితే వాపొస్తుందో, నొప్పి ఉంటుందో, స్తబ్దత ఉంటుందో, అక్కడ ఫోమెంటేషన్ అంటే కొంచెం కాపినట్లయితే అక్కడ ఆమం తగ్గి వ్యాధి లక్షణాలు పూర్తిగా అదుపులోకి వస్తాయి. అలాగే ఈ ధాన్యాముల ధార అనే ఒక చికిత్సా పద్ధతి ఉంటుంది. రకరకాల ధాన్యాలతో ఫర్మెంటెడ్ లిక్విడ్ ఒకటి ధాన్యాముల తయారు చేసి దానితో ధారగా చేసినట్లయితే వ్యాధిలో ఉన్నటువంటి నొప్పి, ఆమవాతంలో ఉన్నటువంటి నొప్పి, స్తబ్దత, వాపు తగ్గుతుంది.
0: ఇవి బాహ్యంగా చేయాల్సిన సేవనంగా ఇవ్వాల్సింది ఏముంటుందంటే,
1: ఇక ఔషధాలకు వస్తే ముఖ్యంగా ఈ శొంఠి కషాయం తయారు చేసి శక్తిని అనుసరించి 50-100 ml శొంఠి కషాయంలో 5-10 ml ఏరండ తైలం అంటే ఆముదం కలిపి ఉదయాన్నే తీసుకున్నట్లయితే ఆమవాతం అదుపులో ఉంటుంది. అలాగే త్రిఫలా చూర్ణాన్ని అంటే 3 grams త్రిఫలా చూర్ణాన్ని 1 gram శొంఠి చూర్ణాన్ని ఒక దగ్గర కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే కూడా వ్యాధి అదుపులో ఉంటుంది. అదే 3వది ఆముదం గింజలు శొంఠి సమాన పాలలో తీసుకొని

0: ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే వ్యాధి తగ్గుతుంది.
1: డాక్టర్ గారు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆమవాతం అన్నారు, ఇది జీవితకాలం ఉంటుందా? దానికి ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో మీరు చెప్పినట్టుగా శోధన ప్రక్రియ కానీ, శమన ప్రక్రియలు కానీ, ఆహార నియమాలు పాటిస్తూ చేస్తే పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?
0: పూర్తిగా తగ్గిపోతుంది. చాలా వరకు మేము ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం కదా, ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వస్తుంది, వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆయుర్వేదం తీసుకున్నట్లయితే వ్యాధి పూర్తిగా అదుపులో ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఆయుర్వేద పద్ధతిలో పథ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఈ పథ్య అపథ్యాల గురించి కొంచెం తెలియజేస్తారా?
0: పతిశుహితం పథ్యం అంటే మన శరీరంలో పథములు అంటే మార్గములు, ఛానల్స్ అంటే స్రోతస్సులని ఛానల్స్ ఉంటాయి. అంటే మన బయోకెమికల్ యాక్షన్స్, న్యూరలాజికల్ యాక్షన్స్, డైజెస్టివ్ యాక్షన్స్, రెస్పిరేటరీ, ఇట్లా రకరకాల యాక్షన్స్ జరపడానికి స్రోతస్సులు అంటే పథములు అంటే మార్గములు, ఛానల్స్ అని ఉంటాయి. అంటే ఈ వీటిని డిస్టర్బ్ చేయకుండా వీటిని ఆరోగ్యంగా కాపాడే ఆహార పదార్థాలను పథ్యములు అంటారు. అదే అపథ్యములు అంటే ఈ పథములను అంటే ఈ స్రోతస్సులను, ఛానల్స్ని, వీటిని చెడిపే వాటిని అపథ్యాలు అంటారు,
1: డ్యామేజ్ చేసి
0: డ్యామేజ్ చేసేవి అపథ్యాలు అంటారు.
1: సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఈ పథ్య అపత్య ఆహారం ఏముంది?
0: రుమటైడ్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా స్నిగ్ధ భోజనం తీసుకోకూడదు. అంటే బిర్యానీలు, రకరకాల బిర్యానీలు, రకరకాల నాన్ వెజ్లు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత చిల్డ్ ఐటమ్స్, తర్వాత కూరగాయలకు వస్తే చిక్కుడు, గోర్చిక్కుడు, బీన్స్, బఠానీ, చెన, తర్వాత ఈ కొంతమంది పనసపండు తింటుంటారు, కఫ ప్రకోపక ఆహారం, ఈ వీటిని తినకూడదు. పథ్యాలకు వస్తే ముఖ్యంగా మిల్లెట్స్ తీసుకోవాలి. చిరుధాన్యాలలో కఫాన్ని, తర్వాత ఆమాన్ని తగ్గించే కెపాసిటీ, శక్తి ఉంటుంది. చిరుధాన్యాలు ముఖ్యంగా కొర్రలు, అందుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆమ విషం అదుపులో ఉండి ఆమవాతం తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: మన పూర్వజులు ఈ చిరుధాన్యాలు తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ప్రస్తుతం ఉండే ఈజీ యాక్సెసిబుల్ టు ఫుడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ తినడంతో కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కారణం అయి ఉండొచ్చు అంటారా?
0: తప్పకుండా కారణంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, హెవీ ఫుడ్స్, తర్వాత బిర్యానీలు, మనం ఈ రోజుల్లో చూస్తున్నాం వారానికి 2-3 సార్లు బిర్యానీలు తింటున్నారు. బిర్యానీలు ఇలాంటివి తిని ఎక్సర్సైజ్ లేకుండా ఉంటున్నారు, కాబట్టి దాంతో ఆమం తయారవుతుంది. ఇలా తయారైనటువంటి ఆమం డెఫినెట్గా అది ఆమవతాన్ని కలిగిస్తుంది ఏదో ఒక రోజు.
1: మన భారతీయ సంస్కృతిలో చాలా కాలం నుంచి వేడివేడి ఆహారం తినడము, అలాగే యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఒక భాగంగా ఉంటాయి. ఇది రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమైనా ఉపయోగకారిగా ఉంటాయా?
0: ప్రాణాయామం సర్వదోష ప్రశమన అంటే ప్రాణాయామం చేయడం వల్ల అన్ని దోషాలను అదుపులో ఉంచుతుంది. తర్వాత అన్ని మెటబలైజ్ చేసి అంటే అన్ని టాక్సిన్స్ని మెటబలైజ్ చేసి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. కాబట్టి ప్రాణాయామం తప్పకుండా ఆమవాతం రూమటైడ్ ఆర్థరైటిస్లో ఉపయోగపడుతుంది. అలాగే ధ్యానం కూడా. ధ్యానం మెయిన్ ఏంటంటే ఈ కామక్రోధ అరిషట్ వడ్గాలు ఏవైతున్నాయి, కామము, క్రోధము, లోహము, మోహము, మదము, మాత్సర్యం, ఇవి వీటి వల్ల కూడా ఆమవాతం ప్రకోపిస్తుందని ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంది. మనం ధ్యానం చేసినట్లయితే ఇవి అదుపులో ఉండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. అంటే రాత్రి జాగరణం చేయడము, తర్వాత దివాస్వప్నం, రోజు పగలు పడుకోవడము, రాత్రి జాగరణం చేయడం కూడా చేయకూడదు. లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
1: ముఖ్యంగా కొంత ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కొంచెం ఎక్కువగా ప్రమాణంలో ప్రకటితమైన వాళ్ళు ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తే కరెక్ట్ అంటారు?
0: అంటే ఇప్పుడు ఆమావస్థలో ఉన్నప్పుడు అంటే కీళ్ళలో వాపు ఉన్నప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎక్సర్సైజ్ చేసినట్లయితే కీళ్ళు ఇంకా జారిపోయి వంకరబోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రెస్ట్ ఉండాలి. మామూలుగా వాకింగ్ అలాంటివి, నడవడం అలాంటివి చేయొచ్చు, కానీ ఎక్సర్సైజెస్ మాత్రం, హెవీ ఎక్సర్సైజెస్ మాత్రం చేయకూడదు.
1: రుమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా బాధ పెడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉందన్న టైంలో గృహ వైద్యంగా ఏదైనా ఉపశమనం కోసం ఏదైనా చేయొచ్చు.
0: వాలుకాస్వేదం అని ఉంటుంది, ఇసుక. వాలుక అంటే ఇసుక. ఇసుకను తీసుకొచ్చి దాన్ని వేడి చేసి, పెనం మీద వేడి చేసి 2 మూటలుగా చేసి దాంతో ఆ బోలస్తోని అంటే ఆ మూటతోని ఎక్కడైతే వాపు ఉందో, నొప్పి ఉందో, స్తబ్దత ఉందో అక్కడ కాపినట్లయితే 50% తగ్గుతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆయుర్వేద చికిత్స ఈ అంశంపై డాక్టర్ ఎస్ రామరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నేను వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:32:27:28 సెకండ్స్ దాటల ముందుకు వెళ్ళిపోతుంది. నేను మీ ఆర్జెస్ రవి రమేష్. ఎస్, మరి బయట వర్షం అటుదిట్టుగా కొంచెం కొన్ని దగ్గర పడుతుంది, కొన్ని దగ్గర పడట్లేదు, కొంచెం ఏదేమైనా కూడా వర్షం పడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అన్ని ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచి పాటలు, పాటతో ప్రయాణం. ఎస్, మీ ప్రయాణం ఎలాగున్నా కూడా మీ మైండ్ ప్రయాణం మాత్రం రీఫ్రెష్ చేయడానికి పాటతో ప్రయాణంలో మస్తు పాట ఎనర్జెటిక్ సాంగ్స్ అన్నీ కూడా నేను వినిపిస్తాను. మరి ఈ వినిపించేది ఈరోజు స్పెషల్ థీమ్ ఏంటంటే, జనరల్గా రకరకాల పాటలు డైరెక్టర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్నేమో స్పెషల్ సాంగ్స్ ఉంటాయి, కొన్నేమో మెలడీ సాంగ్స్ ఉంటాయి, కొన్నేమో సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఉంటాయి, అలాగే కొన్ని టీజింగ్ సాంగ్స్ ఉంటాయి. టీజింగ్ సాంగ్ అనగానే సడన్గా గుర్తొచ్చేది హీరోయిన్ని హీరో టీజ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని పాటల్లో ఏంటంటే హీరోయిన్స్ హీరోయిన్ బట పాడుతూ వాళ్ళని రకరకాలుగా పాట ద్వారా మరి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి పాటలు కొన్ని మీకోసం తీసుకొచ్చాను. మనం ఫస్ట్ వస్తున్నటువంటి పాట సరిలేరు నీకెవరు మూవీ నుంచి మధుప్రియ పాడినటువంటి పాట. శ్రీమణి లిరిక్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్, మ్యూజిక్ కంపోజిషన్లో హీ సో క్యూట్ అండ్ వండర్ఫుల్ ట్రాక్. లేచి కూడా విందాం స్టేడియం.

0: సినిమాలు మహేష్ బాబు కాబట్టి అలా కేర్ చేయకుండా వెళ్ళిపోయాడు, కానీ అదే బయట మన లాంటి వాళ్ళని ఎవరినైనా ఎదుటి వాళ్ళు అమ్మాయిలు అన్నారనుకోండి ఇలాగే అబ్బో ఇక మెలికలు తిరిగిపోతూ ఉంటారనమాట. ఏదేమైనా కూడా వండర్ఫుల్ ట్రాక్ ఉన్నారు కదా. ఇలాంటి కొన్ని పాటలు సరదా సరదాగా ఉండే హీరోయిన్స్ హీరోని ఎలా వర్ణించుకుంటారు అనే పాటలన్నీ కూడా నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 7:38:45 దాడేల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనమున్నాం పాటతో ప్రయాణం. ఎస్, మీ ప్రయాణం ఎలా సాగుతుంది? కొంచెం గజిబిజిగా ఉన్నా కూడా ఏం టెన్షన్ పడకండి, నా మాటలు వింటూ, నేను వినిపించే పాటలు వింటూ అలా అలా అలా అలా అలా అలా ఒక లోకంలోకి వెళ్ళిపోండి. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ఫనీ ఫనీగా ఉండే సాంగ్ అండ్ నాటి నాడీగా ఉండే లిరిక్స్ అండ్ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ అన్నీ చెప్తున్నావు కానీ పాట పేరు చెప్పవే అని అడుగుతారు. వచ్చేస్తున్నాను. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి మహాలక్ష్మి అయ్యర్ అండ్ శిల్పారావు పాడినటువంటి పాట. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. శంకర్ ఈశాన్ లాయ్ మ్యూజిక్ కంపోజిషన్లో. అబ్బచ్చా అంటే పాట పేరండి, నేను అనట్లేదు. మరి దాంట్లో హీరోని ఎలా వర్ణిస్తారు, ఎలాగా టీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా విందాం. స్టేడియో ఉంటాయి

0: వచ్చా అదిరిపోయింది కదా. మరి ఇలాంటి అదిరిపోయే పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: సమయం 7:45 అయింది. నేను మీ అర్జే సురభి రమేష్. మనమున్నాం ఎస్ పాటతో ప్రయాణంలో. మరి మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఎస్ సినిమా రంగస్థలం

నుంచి మేం మాన్సీబా అనేటువంటి పాట చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో మీకు తెలుసు ఇంతగా చెప్పాను అంటే ఏ పాట అయి ఉంటుంది అని. ఎస్, హమ్మింగ్ మొదలెట్టారా, ఇక లేట్ చేయకుండా పాట వినిపిస్తాను.

0: రంగమ్మ మంగమ్మకే కాదు, పక్కింటి తాయారమ్మకు కూడా చెప్పినా మా సిట్టి బాబు అసలు బెండేగాడు తెలుసా. ఏంటి ఈ పాట అయ్యేంతవరకు ఇదేంటి ఉన్నట్టుండి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మరి పాట ఇంపాక్ట్ అలా ఉంటుంది, సినిమా అలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రకరకాల సినిమాల్లో రకరకాల లిరిక్స్లో రకరకాల ట్యూన్స్లో అందించారు. కొన్ని పాటలు విందాం, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లెన్.

0: క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మన్నంటి కూడా ఇలాంటి గాయకుడు బయటకు వస్తుంటాడు, ఇలాంటి పాటలు వింటూ ఉంటాయి రైట్. ఎనివేస్ సీతయ్యమ్మ నుంచి అనురాధ శ్రీరామ్ పాడినటువంటి పాట చంద్రబోస్ సాహిత్యం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో అదిరిపోయే పాట ఒక్క మగాడు విన్నాం కదా. ఇలాంటి పాటలు, ఇలాంటి జోష్ఫుల్ పాటలు, ఇంట్రెస్టింగ్ పాటలు, వెరైటీ వెరైటీ పాటలు అన్నింటి కోసం మీరేం చేయాలి, ప్రతిరోజు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితం ఆశించకుండా విధిని నిర్వర్తించాలనే శ్రీకృష్ణుడి బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలంతా ధర్మ మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని, ఈ పండుగ రాష్టంలో శాంతి సామరస్యాలు పెంపొందించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ సంతోష్ నగర్ మధ్య 620 కోట్ల రూపాయలతో నిర్మించిన 3.2 కిలోమీటర్ల 4 లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు. సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసు జారీ అయింది. అనామలీస్ ఓటర్గా సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు వచ్చింది. 2002 ఎస్ఐఆర్ ఇంటి పేరుతో సరిపోలనందున ఈ నోటీసు జారీ చేశారు. గతంలో సంక్షిప్త అక్షరం ఉండి ఇప్పుడు పూర్తి ఇంటి పేరు ఉండడంపై నోటీసు వచ్చింది. పాస్పోర్టు ధృవపత్రంగా సమర్పించి సీఈఓ సుదర్శన్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్పై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై నియంత్రణ కోల్పోయారని, ఆయన ఆకాశం నుంచి భూమిపైకి దిగి ఆలోచిస్తే బాగుంటుందని ఈటల సలహా ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, హియరింగ్, పరిష్కార ప్రక్రియలను వేగవంతం చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను తనిఖీ చేసిన ఆయన నర్సంపల్లి, మునిరాబాద్, దొమ్మరా, పోచంపల్లిల్లో జరుగుతున్న సర్వే, పత్రాల ధృవీకరణ విధానాలను పరిశీలించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఎండిపోతున్న పంటలను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 14లోగా నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే రైతులతో కలిసి కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ప్రజాప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వర్షంలో కూడా ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని సంక్షేమం, అభివృద్ది ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. స్పెషల్ సీఎస్ వికాస్రాజ్ ఇతర అధికారులతో కలిసి రోడ్లు, భవనాల అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మస్తి మజా అనగానే మస్తు మస్తు పాటలు మాటలు, ఎస్పెషల్లీ అంటే ప్రపంచంలో జరిగే వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ అంతా కూడా మీకోసం తీసుకొచ్చేసాను. మరి ఈరోజు మనము ఫస్ట్ తెలుసుకుపోయే న్యూస్ ఏంటో తెలుసా? ఎటు చూసినా కళ్ళు తిప్పుకోలేని శిల్పాలు, ఒక్కో విగ్రహంలో జీవం ఉట్టిపడే భావోద్వేగాలు, అడుగు ముందుకేసే అన్ని అద్భుతాలు. ఎక్కడ అంటే ఇటలీలో. ఏంటి, ఇటలీలోని ఏదైనా చారిత్రక రాజమహల్లో లేక వరల్డ్ ఫేమస్ ఆర్ట్ మ్యూజియం గురించో చెప్తారని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? అయితే అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది టిప్పు పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ మూవీ నుంచి. సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్ డోంట్ వరీ, నేను పాడను, నేను అస్సలు పాడను. టిప్పుని పాడతాను.

0: పాట అదిరిపోయింది కదా, పాట తర్వాత వచ్చేటటువంటి మాట కూడా అదిరిపోతుంది. ఎందుకంటే దీంట్లో కూడా సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజాలో మస్తు మస్తుగా పాటలు కాదు మాటలు ఉంటాయి. మాటల్లో ముఖ్యంగా ఇందాక చెప్పాను, ఏం చెప్పాను, సేనా జరుగుతున్నాయి ఇటలీలో అని. అంటే ఈ ఇటలీ అక్కడ వాతావరణం ఇవన్నీ చెప్పేసరికి ఏదో అంటే శిల్పాలు విగ్రహాలు కళాకృతులు అని చెప్పగానే ఏదో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గురించే అని అనుకుంటారు. మరి ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక పర్టిక్యులర్ ప్లేస్ నిజానికి అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన అందమైన శ్మశాన వాటిక. ఎస్, ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత మెనుమెంటరీ సిమెట్రీ అనమాట. జనరల్గా శ్మశానం అంటే గుర్తొచ్చేది చీకటి, భయం లాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అస్సలు ఉండవు అనమాట. అడుగు పెడితే ఏదో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చినట్టే ఉంటుందట. మనిషి జీవితానికి చివరి మజిలీ అయిన మరణాన్ని కూడా ఇంతటి కళాత్మక అద్భుతంగా మార్చవచ్చా అని వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోవాల్సింది. అక్కడ సంపన్న కుటుంబాల వారు తమ వారి జ్ఞాపకార్థం చెక్కించిన పాలరాతి దేవదూతల జీవకళ ఉట్టిపడే మానవ ఆకృతులు టూరిస్టులకు తెగ అట్రాక్ట్ చేస్తున్నాయన్నమాట. మరి ఎప్పుడైనా మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడైనా నెక్స్ట్ జనరేషన్ అయినా ఒకవేళ అటు వెళ్తే తప్పకుండా, ఎట్లా వెళ్తే అంటే అదేం పక్కన ఊరు కాదు, అలాంటి వెళ్ళే అవకాశం వస్తే, ఇటలీ వెళ్ళే అవకాశం వెళ్తే, మిలన్ వెళ్ళే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వైరల్ ట్రెండింగ్ న్యూస్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, నేను మీ ఆర్జే సురభి రమేష్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఏ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో ఏం రత్నం అండ్ శివ గణేష్ రాసినటువంటి పాట, శంకర్ మహాదేవన్ కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి అదిరిపోయే పాట. ఒకే ఒక్కడి నుంచి స్టేట్యూన్.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AR

0: బిఎల్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మనం వింటున్నాం మస్తి మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, ఒక్క 5 నిమిషాల్లో మనం ఏమేం చేయగలం చెప్పండి. ఒక కప్పు వేడి వేడి రాని ఛాయ్ తాగేయచ్చు, చకచక ఇల్లు ఊడ్చేయచ్చు, లేదా మొబైల్ చేతిలోకి తీసుకొని అలా స్వైప్ చేస్తూ 5 రీల్స్ చా హ్యాపీగా చూసేయచ్చు కదా కదా. కానీ అదే 5 నిమిషాల సమయాన్ని రోజు కేవలం ఒక్కే ఒక్క పని గురించి ఆలోచించడానికి కేటాయిస్తే వేల కోట్లు కొల్లగొట్టొచ్చని ఎవరైనా చెప్తే నమ్ముతారా? నమ్మడం కాదు కానీ నవ్వుతారు కొందరు. రోజుకు 5 నిమిషాలు ఆలోచించి చరిత్ర సృష్టిస్తా అంటే తోటి వాళ్ళంతా ఎగతాళి చేసి నవ్వారు కూడానట. కానీ ఆయన నవ్వుల పాలు కాలేదు, ప్రపంచ టెక్ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరు అంటే ప్రపంచ టెక్ దిగ్గజం, సాఫ్ట్ బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్. లైఫ్ స్టోరీ మరి ప్రజెంట్ ట్రెండింగ్గా మారింది అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే రోజు 5 నిమిషాలు ఆలోచించి ప్రొఫెసర్ల సాయంతో సరికొత్త ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ కనిపెట్టారు. ఆ ఒక్క ఐడియాతో ఆ పరికరాన్ని జపాన్ కంపెనీకి ఏకంగా 1.7 మిలియన్ డాలర్లకు అమ్మేసి తొలి విజయం సాధించారు. అక్కడితో ఆకుండా జపాన్ నుంచి వీడియో గేమ్లు ఇంపోర్ట్ చేసుకుని కేవలం 18 మంత్స్లోనే $3.2 మిలియన్ సంపాదించి తన సత్తా కూడా చాటారు. ఆ తర్వాత మొదలైంది సాఫ్ట్ బ్యాంక్ సామ్రాజ్యం. ఇంటర్నెట్ విప్లవాన్ని ముందే ఊహించి 2000 సంవత్సరంలోనే అప్పట్లోనే ఒక చిన్న సంస్థగా ఉన్న అలీబాబాలో $20 మిలియన్ పెట్టుబడిగా పెట్టారు. ఆ ఒక్క నిర్ణయం ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది. అట్ ప్రజెంట్ ఆయన సంపద విలువ ఎంత తెలుసా? అక్షరాల 5.3 లక్షల కోట్ల పైమాటేట. ఇప్పుడు లేటెస్ట్గా ఓపెన్ ఏఐ ఒరాకిల్తో కలిసి అమెరికాలో ఏఐ విప్లవం కోసం దాదాపు $500 మిలియన్ లాస్ట్ టార్గెట్ ప్రాజెక్ట్ను కూడా స్వయంగా నాయకత్వం వహిస్తున్నాడు. డియర్ లిజనర్స్ గుర్తుంచుకోండి, సరైన దిశలో ఆలోచిస్తే రోజు కేటాయించే 5 నిమిషాలు కూడా జీవితాన్ని ఎలా మార్చేస్తాయి. మరి ఈరోజు మీ 5 నిమిషాల విలువైన సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నారు అనేది కొంచెం ఆలోచిస్తూ ఉండండి. ఓకే రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక మంచి పాట వస్తుంది. ఆ పాట ఏంటంటే మల్లేశ్వరి సినిమాను చేస్తుంది నువ్వు ఎంతగా అందగత్తమైనా అంటూ కార్తీక్ పాడినటువంటి పాట. సిరివెన్నెల గారి సాహిత్యంలో కోటి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట విన్న తర్వాత ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటో గెస్ చేయండి. ఆ తర్వాత ఆ డైలాగ్ తగ్గట్టుగానే ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. స్టే ట్యూన్. అది కూడా 5 నిమిషాలకు సంబంధించింది. స్టే ట్యూన్.
3: నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

0: మల్లేశ్వరి సరే మూవీ నుంచి అదిరిపోయే పాట విన్నారు కదా, మళ్ళీ మల్లీశ్వరి సినిమాలో అదిరిపోయే డైలాగ్ కూడా ఉంటుంది. టిఫిన్ తినడానికి వెళ్తున్నట్టు లేదు, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది అని విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో సీన్ గుర్తొచ్చి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు కిచెన్ నుండి డైనింగ్ టేబుల్కి వెళ్ళడానికి ఏకంగా 5 నిమిషాలు నడవాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తినడానికి వెళ్తున్నామా లేక తిన్నది అరగడానికి వాకింగ్ చేస్తున్నామా అన్నంత భారీ బిల్డింగ్ కొనేశారు ఎవరు తెలుసా, మన మెటా సీఓ మార్క్ జుకర్బర్గ్. ఐర్లాండ్లోని వాటర్ ఫోర్డ్లో దాదాపు 200 ఏళ్ల నాటి చారిత్రక స్టానికల్లీ క్యాజిల్ను జుకర్బర్గ్ దంపతులు సొంతం చేసుకున్నారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 440 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ రాయల్ ఎస్టేట్ ఇది. దీని విలువ 100 కోట్లలో ఉంటుందని టాక్. అయితే ఇంత పెద్ద కోటను ఎందుకు కొన్నారో తెలుసా, ఐర్లాండ్ పర్యటనలకు వచ్చినప్పుడంతా తన ఫ్యామిలీ ఉండడానికి ఒక సొంత ఇంటిగా అంటే ఒక ప్రైవేట్ బేస్గా ఉపయోగించుకోవడంతో పాటు శతాబ్దాల నాటి ఆ పురాతన కట్టడాల పరిరక్షణలో భాగంగానే ఆయనని దీన్ని కొన్నారని టాక్. దట్ ఈజ్ జుకర్బర్గ్ రాయల్ స్టైల్ అనమాట. మరి ఇలాంటి క్రాక్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు 8 to 8:30 మీరు ట్యూన్ చేసే ఉంచండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:31 దాటింది అంటే అందరూ కూడా ప్రతిరోజు 8:30 నుంచి 9:15 వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. దీనికోసం ఏకచిత్ర గీతాలు, రకరకాల ట్యూన్స్ వినింటారు. కానీ ఒకటే సినిమాలో రకరకాల ట్యూన్స్ వింటే ఆ కిక్కే వేరుంటుంది కదా. మరి అలాంటి కిక్కిచ్చేటటువంటి పాటలు ఈరోజు కూడా మనం విందాము. మరి ఏ సినిమాలోవి అనంటే, ఒక కెమెరా లెన్స్ వ్యవస్థలోని కొన్ని సమస్యలను ఎత్తి చూపించినటువంటి అల్టిమేట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గుర్తొస్తే మనకి టక్కున మన మైండ్లోకి వచ్చే సినిమా ఏదైనా ఉందంటే అదే రంగం మూవీ. ఎస్, తమిళంలో కో మూవీగా వచ్చింది. కో అంటే రాజు, నాయకుడు, పాలకుడు అని అర్థం. వచ్చి పవర్ఫుల్ టైటిల్తో వచ్చి తెలుగులోకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రంగం పేరుతో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ని షేక్ చేసింది. రాజకీయాలు, మీడియా పవర్, వెన్నుపోట్లు, వెండి తెరపై ఒక హై వోల్టేజ్ గేమ్ నడిపించింది ఈ సినిమా. అసలు ఈ పొలిటికల్ వార్లో కింగ్ ఎవరో తెలుసుకోవడమే అసలైన కిక్ అనమాట. అయితే ఈ సినిమాలో కథాకథనాలు ఇచ్చే థ్రిల్లోకి ఎత్తి అయితే ఈ సినిమా మొదలవగానే మన మనసుల్ని మెల్ట్ చేసే ఆ మ్యాజికల్ మ్యూజిక్ ఇంకో ఎత్తనమాట. అప్పట్లో యూత్ కాలర్ ట్యూన్స్గా మారిన ఈ మూవీ మ్యూజిక్ వైబెంటర్ తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో రంగ మూవీ నుంచి మస్తు పాటలు.

0: ప్రేమికుల చిలిపే అల్లరి ఈ లవ్ కాదాలు ఇష్కిని తెలిపే మెరుడు సాంగ్ విన్నారు కదా. రంగమో నుంచి ఉన్నికృష్ణన్ అండ్ శ్వేతమోహన్ పాడినటువంటి ఈ పాటకి వనమాలి సాహిత్య మారీ జెరాజ్ మ్యూజిక్ కంపోజిషన్. మరి రంగం సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలతో పాటు మరిన్ని పాటలు విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 8:39:23.24 దాడేలా ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఏకచిత్ర గానంలో మరి స్పెషల్గా రంగం సినిమాకి సంబంధించినటువంటి పాటలు వింటూ ఉన్నాము. పాటలతో పాటు మాటలు ఎస్పెషల్లీ జర్నలిజం బ్యాక్డ్రాప్లో పాలిటిక్స్తో కనెక్ట్ చేసి ఇంత గ్రిప్పింగ్ స్టోరీ డైరెక్టర్ కేవి ఆనంద్ మైండ్లోకి ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఎస్, సినిమాల్లోకి రాకముందు కేవి ఆనంద్ గారు ఒక పాపులర్ మ్యాగజైన్లో ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్గా పనిచేశారట. అయితే ఈ సినిమా కోసం ఒక దినపత్రిక ఆఫీస్ ఎలా రన్ అవుతుందో లైవ్గా చూడడానికి ఆయనే స్వయంగా బెంగళూరులోని ఒక డెక్కన్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి జర్నలిస్టులతో రోజులు తరబడి గడిపారట. ఆ రియల్ ఎక్స్పీరియన్స్కి స్టార్ రైటర్స్ శుభ జోడీ అయ్యి మరి దాదాపు 6 మంత్స్ టైం తీసుకొని ఈ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. అందుకే తెరపై ప్రతి సీన్ అంత రియలిస్టిక్గా రా అండ్ రస్టిక్గా అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లేక ముందు స్నేహం సంబరాల జోషిని నింపే అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఫాస్ట్ బీట్ మీకోసం రెడీగా ఉంది. టిప్పు, విజయ్ గోపాల్, హరిచరణ్, సైనూరా పాడినటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్. Concord, well, baby, you amazing and out loud, come and breaking the walls, come on.

0: ఈజ్ రాకింగ్ సాంగ్ విన్నారు కదా రంగం మూవీ నుంచి. మరి ఈరోజు ఏకచిత్ర గీతాల్లో రంగం మూవీకి సంబంధించిన మాటలే కాదు, మంచి పాటలు కూడా విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలోచించి సంపూర్ణ వినోదం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మనమున్నాం ఏకచిత్ర గీతలో. రంగం సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే రంగం సినిమాలో పాటలు వింటూ ఉన్నాం. రంగం మూవీ స్టోరీ లైన్లోకి వెళితే జస్ట్ ప్యూర్ రోలర్ కోస్టర్ రైడ్. అంతే, ప్రెస్ ఫోటోగ్రాఫర్ అశ్విన్ బ్యాంక్ రాబరీ నుంచి చైల్డ్ మ్యారేజ్ స్కామ్స్ దాకా తన కెమెరాలో క్లిక్ అనిపిస్తూ ఉంటాడు. అంతలోనే నిరుద్యోగ యువత బాగు కోసం పాలిటిక్స్లోకి దిగిన బెస్ట్ ఫ్రెండ్ వసంతన్కి సపోర్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే బాంబు బ్లాస్ట్లో ప్రాణాలు అర్పించే ఫ్రెండ్స్ నక్సలైట్స్తో రహస్య డీల్. చూసే ప్రేక్షకుడికి చివరి వరకు కూడా ఒకటే ప్రశ్న, అసలు నిజమైన లీడర్ ఎవరు, ద్రోహి ఎవరు, చివరిలో బెస్ట్ ఫ్రెండే అతిపెద్ద విలన్ అని తెలిసి ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చూసి థియేటర్లలో అందరి మైండ్ బ్లాంక్ అయిపోయిందని చెప్పాలి. ఇలాంటి కథలో కూడా ఒక లవ్ ట్రాక్ను కూడా రన్ చేశారు డైరెక్టర్ ఆనంద్. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ ఎవర్ గ్రీన్ ట్యూన్స్ అందించారు. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది రంగం మూవీలో మరో టాప్ సాంగ్, తొలి ప్రేమ తాలూకు తీపి అలజడిని తెలిపే ఆహ్లాదకరమైనటువంటి పాప్ మెలోడీ అనమాట. ప్రేమలో పడిన యువత మనసును ఈ పాట నేరుగా తాకుతుంది. ఆ పాట ఇప్పుడు మీకోసం అలా ప్రాచు అండ్ ప్రశాంత్ని పాడినటువంటి ఈ పాటకి వనమాలి సహజాన్ని అందించారు. లేట్ చేయకుండా పాట విందాం స్టూడియో.

0: సినిమా విజువల్స్ ఒక పక్క, బ్యూటిఫుల్ విజువల్స్ దూసుకెళ్తూ ఉండే మరో పక్క, సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం మన మెరడీ కింగ్ హరి జయరాజ్. అబ్బా, ఈ ఎందుకో ఏమో ఈ పాట సాంగ్ వింటుంటే ఇప్పటికీ ఏదో తెలియని ఫ్రెష్నెస్ కదా. ఎస్, ఆలాప్రాజ్ గాత్రం వనమాల లిరిక్స్ తెలుగులో ఒక పెద్ద యూత్ యాంథమ్లా మరి కార్ డ్రైవ్ అయినా కాలేజీ ఫంక్షన్స్ అయినా ఆ పాట ట్రెండింగ్ అనమాట. అంతేకాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ పొలిటికల్ టెన్షన్ ఇన్వెస్టిగేషన్ మూడ్ని హరి జయరాజ్ తన బీట్స్తో నరాల జివ్వుమనే ఎలివేట్ చేశాను మేడం. ఇట్స్ హరి జయరాజ్ మ్యాజిక్ అని చెప్పాలి. మరి ఇంత బ్యూటిఫుల్ మెలోడీస్తో పాటు ఒక అదిరిపోయే రాకింగ్ నెంబర్ కూడా అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చేస్తుంది లేటెస్ట్ హిట్ హాప్, అంటే హిప్ హాప్ స్టైల్లో స్టైలిష్ అండ్ పవర్ఫుల్ పార్టీ సాంగ్, హై వోల్టేజ్ బీట్స్ తోటి సరికొత్తగా ఉంటుంది. దీంట్లో తమిళకి చెందినటువంటి చాలామంది ఆర్టిస్టులు కూడా ఉంటారు. మరి ఆ వైబింగ్ రాకింగ్ సాంగ్, విజయప్రకాష్, టిప్పు, రెండినారెడ్డి పాడినటువంటి ఆ పాటను కూడా వనమాలి గారు రాశారు. లేచకుండా ఆ పాట విందాం. స్టేజ్ ఉంటే వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Bonjour, boys and girls.

అమేజింగ్ రాకింగ్ సాంగ్ కదా. ఇలాంటి పాటలు వింటూ ఉంటే నిజంగా రంగం మూవీలో ఒక్కొక్క పాట ఒక డైమండ్ లాగా ఉంటుంది. ఇలాంటి డైమండ్స్ అన్నీ కూడా ఏడ్చి కూర్చి వినిపించే షోనే మరి ఏకచిత్ర గీతాలు. మరి ఈరోజు మనం రంగం మూవీ నుంచి వింటున్నాం కదా, ఇంకా రెండు పాటలు మీకోసం నేను వెయిట్ చేస్తున్నాయి అనమాట. అవి ప్లే చేస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇతర తరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో రంగం సినిమాకి సంబంధించినటువంటి మాటలతో పాటు మంచి పాటలు బ్యాక్ టు బ్యాక్, అంటే వండర్ఫుల్ ట్రాక్స్. ఏ పాట కూడా తీసేయడానికి లేదు, అంత మంచి పాటలు అందించారు హరి జయరాజ్. ఇక ఇంత మంచి హిట్ కథలో హీరో రోల్ కోసం డైరెక్టర్ ఫస్ట్ అజిత్ హీరో అజిత్ గారిని, అలాగే కార్తీక్ కూడా అనుకున్నారు. ఆ తర్వాత సింబు ఫోటోషూట్ కూడా చేసేసారు, కానీ ఏవో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాజెక్ట్లోకి జీవ చేతుల్లోకి వచ్చిందనమాట. ఈ దీంట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. జీవ తన ఈజ్తో న్యాచురల్ యాక్టింగ్తో అశ్విన్ పాత్రలో చాలా మెప్పించాడు. అటు తమిళతో పాటు తెలుగులో కూడా తెలుగువాడిగా మారిపోయాడు అనమాట. అంత అట్రాక్టివ్, అంత ఈజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ని చేశాడు, అంత బాగా చేశాడనమాట. ఇక హీరోయిన్గా గ్లామర్ డాల్ కాకుండా రియల్ జర్నలిస్ట్లా కనిపించాలని రాధ గారి కూతురు కార్తీక్ను సెలెక్ట్ చేశాడు. అందుకంటే పెద్ద హైలైట్ ఏంటంటే చాక్లెట్ బాయ్లా కనిపించి లోపల కుట్టిల రాజకీయాలు చేసే వసంత పాత్రలో అజ్మల్ అమీర్ అద్రగొట్టేశాడు. ఇక ప్రకాష్ రాజ్ గారు రీసెంట్ క్యారెక్టర్ సినిమాకి ఒక పెద్ద పిల్లర్ అనమాట. మరి ఇలాంటి క్యారెక్టర్స్ తోటి ఈ సినిమాని డిజైన్ చేయడం అనేది జరిగింది. మరి ఈ సినిమాలోంచి మరో వండర్ఫుల్ ట్రాక్, వ్యవస్థలోని అన్యాయాలపై నిలదీసే యువత విప్లవ చైతన్యాన్ని, అనాలోచిత శక్తిని ముఖ్యంగా ఈ థీమ్స్ ఈ సాంగ్లో చెప్పడం అనేది జరిగింది. ఈ పాటను కూడా వనమాలి గారు రాశారు. నరేష్ అయ్యర్ పాడినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది, మస్తిష్కంలో అంటూ స్టేట్యూన్.

వండర్ఫుల్ ట్రాక్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం టీవీ స్టూడియో భారీ సెట్ వేసి మరీ తీశారు. అంటే టీవీ స్టూడియో ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసం చాలా భారీ సెట్లో ఈ సినిమా కోసమే నిర్మించి మరీ తీయడం అనేది జరిగింది. పాటల కోసం లొకేషన్స్ పరంగా ఈ సినిమా నిజంగా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. నార్వేలోని ముఖ్యమైనటువంటి మంచు కొండలపై పాటలు తీశారు. అంతేకాకుండా చైనాలోని హార్బిన్ ఐస్ ఫెస్టివల్లో గడ్డకట్టే చలులు రొమాంటిక్ సాంగ్ తీశారు. యాక్షన్ సీన్స్ కోసం సాధారణంగా కెమెరాలకు భిన్నంగా ఉండేటటువంటి సెకండ్కు 2500 ఫ్రేమ్స్ తీసే అల్ట్రా స్పీడ్ ఫ్యాంటమ్ ఫ్లెక్స్ కెమెరాని కూడా వాడారు. అందుకే ఈ యాక్షన్ బ్లాక్స్ ఇప్పటికీ చూసినా సూపర్ స్టైలిష్గా అనిపిస్తాయి. రైట్, మరి ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తూ ఉంది. శ్రీరామ్ పార్థసారథి పంపే జయశ్రీ పాడినటువంటి పాట వనమాలి సాహిత్యంలో ఈ మంచుల్లో అంటూ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ స్టూడియో.

0: ఒకదాని మించి ఒకటి పాటలు విన్నారు కదా రంగం మూవీ నుంచి. ముఖ్యంగా రంగం సినిమా రిజల్ట్ను ఒకసారి మనం మాట్లాడుకుంటే తెలుగులో జస్ట్ 4 crores తోటి 4 crores బిజినెస్లోకి దిగితే ఏకంగా 11 crores పైగా షేర్ అట, మరి 20 crores పైగా గ్రాస్ వసూలు చేసి బయ్యలకు లాభాల పంట పండించింది తెలుగులో కూడా. మరి 100 రోజులు ఆడి రికార్డులు కూడా తిరిగిరేసింది. ఆ తర్వాత బెంగాల్లో కూడా మరి రీమేక్ అయింది. సో కంటెంట్ బలంగా ఉండి స్క్రీన్ పై పరుగులు పెడితే డబ్బింగ్ సినిమా అయినా జనం బ్రహ్మరథం పడతారని నిరూపించిన మూవీ రంగం మూవీ. మరి సినిమా చూస్తున్నంతసేపు రన్నింగ్ అలా అలా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ బోర్ కూడా కొట్టదు, పాటలు బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంటుంది, విజువల్ ఇంకా అదిరిపోయి ఉంటుంది. అంటే బేసిక్గా కేవి ఆనంద్ ఒక మంచి ఫోటో సినిమాటోగ్రాఫర్ కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విజువల్ పీస్ట్ అందించారని చెప్పాలి. వీకెండ్లో సమయం దొరికితే సమయం వీలు చేసుకొని వీలు చూసుకొని ఈ పాట సినిమా ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్, ఇది ఈరోజు ఏకచిత్ర గీతాల్లో రంగం సినిమా మూవీ నుంచి పాటలు విన్నాం కదా. రేపు మరో అద్భుతమైనటువంటి సినిమా నుంచి అద్భుతమైనటువంటి పాటలు విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లర్క్ల సమయం 9:15 వస్తుంది. మరి 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అనంతరం వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10 గంటలకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమలో కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతీయ కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై. మరి సమయం 10 గంటల 1 నిమిషం అయింది. ఇప్పుడు వినండి నాటిమేటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ

శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. శక్తి యుక్తి ఉపయోగించి దైవం నుంచి ప్రేరణ పొంది మంచిని తలపడితే అడ్డే ఉండదు. ఆకాశదారులలో హడావిడిగా వెళ్ళిపోయే గంగమ్మను పట్టుకుని భూమిదారి పట్టించిన భగీరథుడైన, తండ్రి ఒడిలో చోటు దొరకక ఉత్తమ స్థానాన్ని పొందిన ధ్రువుడైన, ఇచ్చిన మాట కోసం త్రిశంకు స్వర్గాన్ని నిర్మించిన విశ్వామిత్రుడైన, వీరంతా మనుషులేనని, గ్రహరాశుల్ని లోకాల్ని బొందితో ప్రయాణం చేస్తున్న మనిషి మహనీయుడు కాక మరేమవుతాడు అంటున్న తొలితరం గేయం. బాలభారతం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు. సంగీతం

మనసు వీణయకు వలుపు వేణువుకు జత కుదిరితే ఆ జుగల్బందీ ఎంతో బావుంటుంది. రాధగా తీయని గాధగా కడకన్నుల కెంపులు కురిపిస్తూ వెదురు పొదలలో వెన్నెల మబ్బుల్లో కనులతో కాక హృదయంతో వెతుకుతూ జన్మజన్మల అనుబంధాన్ని ఆనందాన్ని కోరుకుంటున్న రచయిత గీతం. విచిత్ర దాంపత్యం చిత్రంలో పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, అశ్వత్థామ సంగీతం.

అలా నడవవద్దు, అందాలు అలసిపోవు, అలా చూడవద్దు, చూపుల ఎరుపుకైపులు మత్తెక్కిస్తాయి అంటూ పడుచుతనం మిడిసిపాటిలో రుసరుసల గుసగుసలు వద్దని, అందాన్ని చీరిలోకాక చేరువులో దాచుకోమంటూ సంగీత దర్శకుని గీతం. సుపుత్రుడు చిత్రంలో ఘంటసాల లక్ష్మీ పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: చేస్తుంది.
1: ఓహోహో,
0: వయాది మగల మాది కుమారి, వయాజు సారి వైకాంచు మ్యారీ.
1: యూ

0: చూచున్నారు.
1: రణవిక్రమం చూపే ధీరులకు విజయంతో పాటు సరసకళా మధురిముల సుమమాల అంది తీరుతుంది. వారిని మది అనురాగంతో ఒకరు, హృదిగానంలో మరొకరు శృంగార రసకేళిలో తేలిస్తే ఆమని వయ్యారాలతో శరదేందు ముఖముతో పోటీపడి అమందానందంలో తేలియాడించే సరసరస శృంగార కేళీ మధుర రసరమ్య గీతం ఈ పాట. విక్రమార్క విజయంలో పి సుశీల, ఎస్ జానకి. గీతరచన చిల్లర భావనారాయణరావు. సంగీతం ఏఏ రాజ్.

చూపుల్లో ఎన్నో రకాలు. గాయం చేసే చూపులు, పున్నమిలా మెరిసే చూపులు, గిలగింతలు పెట్టే చూపులు, నిలువునా గెలిచేసుకునే చూపులు. ఏది ఏమైనా చూపు అన్నది వలపుకు ఒక మొలక, మనసుకు ఒక చిగురు అని అంటూ ఎందరో అసూయ

చూపులు చూసినా కూడా దీవెనల చూపులు మనకు దేవతలే ఇస్తారు అంటూ ఒక చూపుతో హృదయాన్ని మరొక చూపుతో బంధాన్ని పెనవేసి చూపులతో దూరాన్ని దగ్గర చేస్తున్న అనురాగ రంజిత గీతం ఈ పాట. అబ్బాయిగారు అమ్మాయిగారు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

ఒక పిల్ల శరీరమైనా ఓ చిన్న శబ్దమైనా ఒకటి వయస్సును మరొకటి మనస్సును కదిలించేసే సమయంలో కొండలు కోనలు వెడితే ఎవరో ఒకరు ఎగరవేసుకుపోతారని, ఎగిరి పడొద్దని, ఏదో తోచక చెప్పానని అనుకోవద్దని, ఎదురుదెబ్బలు తినకుండా జాగ్రత్తగా ఉండమని

0: అంటూ పాడుతున్న మధుర గాయకుని అలనాటి గేయం. ఊరికి పుకారి చిత్రంలో సుబ్రహ్మణ్యం పాడిన పాట, మల్లెమాల రచన, సత్యం సంగీతం.
1: Hey, yeggy, yeggy.

ఆ వంక ఒక కొండ, ఈ వంక ఒక కొండ, రెండు కొండల నడుమ ఉన్నాడు గజ దొంగ. అదమరిసి నువ్వు ఆ పక్క చెల్లావు, అదమరిసి నువ్వు ఆ పక్క చెల్లావు, ఎటిగట్టుకు నిన్ను.

ఉండబట్టక ఏదో చెబుతుందా నన్ను తోకు. నా మాట ఇనకుంటే పట్టుదల ఇడకుంటే, నా మాట ఇనకుంటే పట్టుదల ఇడకుంటే ఆపనాత నా

జన్మజన్మల పుణ్యఫలితం వల్ల సృష్టి స్థితి లయ కారకుల్ని అనసూయ పసిపిల్లల్ని చేసి ఆకలి తీర్చి నిదురుపుచ్చుతూ నొసటి రాతలు రాసిరాసి అలసిన బ్రహ్మను, అసుర కుత్తుకలు కోసికోసి సొలసిన విష్ణువును, ప్రళయ తాండవంలో అలసిన శివుణ్ణి కూడా నిద్రపుచ్చి తిరిగి వారిని లలితగళలనయ్య వాణికి, సిరులు కురిపించే లక్ష్మికి, సతిగా పార్వతిగా కొలిచిన పార్వతికి తిరిగి ఇచ్చేసిన వైనాన్ని మధుర గాయని స్వరంలో సతీ అనసూయ చిత్రంలో పి సుశీల బృందం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, పి ఆదినారాయణరావు సంగీతం.

నాగుపాములాంటి జడతో, కోపంతో, గమ్మత్తుతో, సుడిగాలిలా ఉండే ఆమెను కోరికలా చుట్టేసే అతను ఎదురుపడితే తన ఇష్టం అతనికి చెబితే ఒప్పుకోడని, చెప్పలేకపోయానని ఆమె చెబుతుంది. అయినా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ కన్నులు నాకెప్పుడో చెప్పేశాయి అని అతనంటూ, పెళ్లికి ఆమె వస్తాను అంటే తన పక్కనే పీటవేస్తాను అంటూ సరదాల పరదాలలో సాగిపోయే యుగళగీతం ఈ పాట. తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలో ఘంటసాల సుశీల, ఆచార్య యాత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఈ అక్షరమాల నేర్చుకునేది అక్షరాలు దిద్దటానికి కాదు, బ్రతుకుని దిద్దుకోవటానికి అని అంటూ, అందరూ మానవ కులంగా శరీర బలంతో పాటుగా గుండె, బుద్ధి బలం పెంచుకుని మతాలు భాషలు వేరైనా భూమి అందరికీ ఒకటేనని, పెద్ద గొప్ప భేదాలు ఉండకూడదని ప్రబోధిస్తున్న గీతం. రైతుబిడ్డ చిత్రంలో పి సుశీల బృందం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ హనుమంతరావు సంగీతం.

ఒక మాట చాలు మనసులోని మమతను తెలుసుకునేందుకు. దిక్కుల నుంచి చుక్కలని చేరుకుని మక్కువగా పలికే మాట మమత తీపి మధురాతి మధురవాణిగా పువ్వుల చెవులో తుమ్మిద పలికినట్టుగా గూటిన గోరింక మరొక గోరింకతో చెప్పినట్టుగా గుండెగదిలో మధుర రహస్యాన్ని మూటగా తెలిపే ప్రణయగీతం ఈ పాట. అంతా మనమంచికే చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, దేవులపల్లి రచన, పి భానుమతి, సత్యం సంగీతం.

కొమ్మలపై పిట్టల జంటలు, పూలపై తుమ్మెద గుంపులు ఆ గుసగుసలు వింటూ గుండె రెపరెపలాడితే, ఆకాశదారుల్లో ఆగిపోయి మబ్బులు ముద్దులాడుకుంటే, సిగ్గుతో నింగి ఎర్రగా మారితే, వయస్సు మనస్సు ఒకటే అయిపోయి మనస్సు ఉరకలలో వయస్సు పాడుకునే ప్రకృతి గీతం, ప్రణయగీతం ఈ పాట. బంగారుబాబు చిత్రంలో ఘంటసాల సుశీల, ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

ఉరిమే మబ్బులు ఉరకలు వేస్తూ పరుగులు తీసినా అందులోంచి ఒక చుక్క వాన కూడా పడనప్పుడు ఆ మబ్బుల పరుగు ఎందుకు చెప్పండి? అలాగే

రంగులుగా సువాసనలుగా విరబూసిన పూలకు విరి తేనె అంటూ లేనప్పుడు ఆ పువ్వులు వికసించటం ఎందుకు? ఒట్టి మాటలు కాదు, గట్టి చేతలు కావాలి, ఆ చేతలు 10 మంది మెచ్చాలి అని అంటూ వేదంలాంటి మాట అన్న వేలుడంత లేని పిల్లాడి కోసం పాడుతున్న శుభరాత్రి గీతం. అమ్మమాట చిత్రంలో పి సుశీలా బృందం పాడిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, రమేష్ నాయుడు సంగీతం.

ఒక మెరుపు వెంట పిడుగు, ఒక మంచిలోన చెడుగు, లోకమంతా ఇది.

0: వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, అపోహలు ఈ అంశంపై డాక్టర్ అశోక్ రెడ్డి గారితో పరిచయం వింటారు. రేపు ఉదయం 11:00 కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రచనా వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి, సాకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశంపై న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం పెట్టారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:00. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.